శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 11వ రోజు, అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 2వ తేదీ గురువారం. సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తి గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకు వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

జియోటీఫిలియర్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జియోటీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఆపరేషన్ చేయడం సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్ కార్యక్రమంలో సూక్తి సుధా కార్యక్రమంలో ఇప్పుడు వినండి జి పద్మనాభ శాస్త్రి గారిచే సూక్తి సుధా.
1: పరీక్ష ఫలితం మానవ జీవితం. విద్యాభ్యాసం ఒక నిరంతర ప్రక్రియ, అది ఒక తపస్సు. మహామునుల తపస్సుకు భగవంతుడు పరీక్ష పెట్టి వరమిస్తూ ఉంటాడు. విద్యార్థుల వారి స్థాయిని బట్టి పరీక్షలుంటాయి. ఉత్తీర్ణతే తపోబలం. కఠోర విద్యాదీక్షితులను ఈ పరీక్షలు భయపెట్టలేవు. మొక్కబడిగా చదివే వాళ్లకు పరీక్ష పెద్ద గండం. వాళ్ల తల్లిదండ్రులకు సైతం ఆందోళన కారకమది. విఫలమైన విద్యార్థుల్లో కొందరికి జీవితంపై విరక్తి కలుగుతున్నది. ఈ ఉత్తీర్ణతలు వైఫల్యాలు అంతగా పట్టించుకోదగినవి కావు. జీవిత పరీక్షలలో పోల్చినప్పుడు విద్యా సంబంధమైన పరీక్షలు చాలా చిన్నవి. వైఫల్యాలు పట్టుదలను పెంచాలే గాని మనిషిని కుంగదీయకూడదు. ఎదురు దెబ్బల్ని వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలుగా మలుచుకోవాలి. కౌరవులు పాండవులు ఒకే గురువు వద్ద విద్యను అభ్యసించారు. అస్త్ర విద్యా ప్రదర్శన ఏర్పాటు చేసి వారి నైపుణ్యాలను పెద్దలు పరీక్షించారు. మైదానంలో ఒకరిని మించి ఒకరు తమ విద్యను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు పొంది ఉన్నారు. అర్జునుడు చూపిన విని విద్యా నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. ప్రేక్షకుల్లో ఉన్న ఒక సామాన్యుడు, నేను అంతకంటే అధికంగా విని విద్యను ప్రశంసగలను అంటూ ముందుకు వచ్చాడు. విద్య ఎవరి సొత్తు కాదు. కూలి నాలి చేసుకుని బతికే అది సామాన్యుల బిడ్డలు సైతం అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించడం మనం నేడు చూస్తూ ఉన్నాం. అస్త్ర విద్యా పరీక్ష సమయంలో నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన విద్యార్థి పేరు కర్ణుడు. అనుకోని విధంగా అతడికి ఒక కఠినమైన ప్రశ్న ఎదురైనది. నువ్వు ఈ రాజకుమారుడితో పాటు అస్త్ర విద్యా ప్రదర్శనలో పాల్గొనాలి అంటే ముందుగా నువ్వు ఎవరో, నీ తల్లిదండ్రులు ఎవరో, వంశమేదో తెలియజేయాలి అని అడ్డుకున్నాడు కృపాచార్యుడు. కర్ణుడు పుట్టినప్పటి నుంచి ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ఇది ఒక కొత్త రకమైన పరీక్ష. అందువలన ప్రశ్నకు సమాధానం చెప్పలేక దిగులు పడ్డాడు. జీవిత పరీక్షలు ఇంత కఠినంగా ఉంటాయి. వీటితో పోలిస్తే విద్యార్థులు ఎదుర్కొనే ప్రశ్నలు, పరీక్షలు చాలా చిన్న విషయమే. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యా సంబంధ పరీక్షలో ప్రథములుగా ఉత్తీర్ణత కావాలని ఆశిస్తారు. అది అత్యాశగా మారి ఒక్కొక్కసారి విపరీత పరిణామాలకు దారితీస్తున్నది. పిల్లలు విఫలమైనా, తక్కువ స్థాయిలో ఉత్తీర్ణత సాధించినా ఆ తల్లిదండ్రుల ముఖాలు వాడిపోతాయి. ఈ జన్మలో నీకు చదువు రాదు, బాగా చదువు చదవలేవు అని ఆశించడం మా బుద్ధి తక్కువ. ఈ విధంగా నేను ముద్దు రాచిప్పు అంటూ ములుకుల్లాంటి పలుకులు వారి నోటి వెంట వెలువడుతూ ఉంటాయి. పెద్దలు ఇలాంటివి మాట్లాడడం తగదు. స్వామి వివేకానందుడు ఇలా అంటారు, విద్యా విధానంలోని కొన్ని అంశాలు కలిగించే నష్టాలు తీవ్రమైనవి. అందువలన ఆ విధానంలోని మంచి అదృశ్యమవుతున్నది. ఇప్పటి విద్య వ్యక్తిత్వ వికాసానికి ఉపకరించాలి. విద్యార్థి 16 సంవత్సరాల వయసు వచ్చేసరికి నిరాశావాదిగా పిరికి పొందగా మారుతున్నాడు. విద్యా సంబంధ పరీక్షల్లో అగ్రశ్రేణిలో ఉత్తీర్ణత విద్యార్థుల ఉత్తమ వ్యక్తిత్వానికి ధృవపత్రం కారాదు. పరీక్షలో వైఫల్యం వారి జ్ఞానానికి ప్రమాణపత్రం కాదు. గీటురాయి తగిలితేనే బంగారం, నాణ్యత బయటపడుతుంది. అగ్ని పరీక్ష వల్లనే సీతాదేవి పరమ పతివ్రతగా వెనకెక్కినది. పరీక్షలను ఎదుర్కొని హరిశ్చంద్రుడు తుదకు ఈశ్వర సాక్షాత్కారం పొందాడు. మానవ జీవితంలో ఒడుదుడుకుడు సహజం, చీకటి వెలుతురు సంగమం. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు, కలకానిది విలువైనది, బ్రతుకు కన్నీటి ధారలను బలీ చేయకు, అగాధముకు జలనిధిలోన ఆనిముత్యమున్నదిలే, సాధించి శోధించాలి అదియే ధీర గుణం అన్నట్టు.
0: భక్తి రంజని కార్యక్రమంలో జి పద్మనాభ శాస్త్రి గారిచే సూక్తి సుధ విన్నారు. సూక్తి సుధ కార్యక్రమంలో జి పద్మనాభ శాస్త్రి గారిచే సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కు వస్తుంది. మరికాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, అనంతరం సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్లీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే బీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: Public private people's partnership, all of us are having a responsibility because of society we are able to earn money. This is where I am introducing top 10% I am calling Margadarshi, bottom 20% I am calling Bangaru families, golden families. One day I want to see all golden families to be the Margadarshis. They must be in a position to hand hold those who are all in poverty.
0: తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి

0: రాష్టవ్యాప్తంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ
1: పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా తెలుగుదనం కుట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ
0: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994లో ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి, పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రసార వివరాలు. ఈరోజు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట 7:05 తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతంతో పాటు 7:30 డాక్టర్ విశాల్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ వారి సలహాలు, సూచనలు వింటారు. అలాగే 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారి సలహాలు, సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సినీ రంజని సినీ గీతాలు వింటారు. 9:00 హృదయరాగాలు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా సంక్షిప్త సమాచారంతో మీకు నచ్చిన పాటలు వినవచ్చు. మీరు పంపించాల్సిన నంబరు 8462245066 నంబరు. అలాగే 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమై 3:00 కొనసాగుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 5:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన స్నేహ గీతాలను వింటారు. 5:30 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 5:45 సినీ రంజని సినీ గీతాలు వింటారు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. సంస్కృతంలో వార్తలు వింటారు. 6:20 ఢిల్లీ కేంద్రం నుండి సమాచార దర్శిని ప్రసారమవుతుంది. 6:30 6:35 సినీ రంజని సినీ గీతాలను వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:00 ప్రసార వివరాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధుర గీతాలు వింటారు. 10:30 ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీఐసీ మహిళల టీ20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ వేదిక ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్ కు సంబంధించిన ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 11:10 ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ మ్యాచ్ ఆట మూసేంత వరకు ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార వివరాలు విన్నారు.
2: వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్ జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్దం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికను అందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్దతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయు షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణ నష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను, వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్ మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగాను, 980,000 మందికి పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది.
3: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
2: अलागे ఉత్తర ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
3: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेसवे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
2: पुरुषुल क्रिकेट लो చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి. కార్యక్రమంలో ప్రబోధ గీతం, ప్రకటనలు, భక్తి గీతంతో పాటు 7:30 డాక్టర్ ఏ విశాల్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 వేదాంశ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ దివ్యతేజ గారి సలహాలు కూడా వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఒక ప్రబోధ గీతం.

0: ప్రభూత గీతం విన్నారు. ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై

0: ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
0: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
0: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
0: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
0: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
0: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
1: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
2: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్. సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: NABH గుర్తింపు.
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
3: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
3: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
3: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
0: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
4: ముఖాన్ మొటిమలా,
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా,
5: సై బాల్,
4: నడుగుల తామరా,
5: సై బాల్,
4: బురద పుల్లా,
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సై బాల్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
9: మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమాలు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ముత్యాల ముగ్గు సినిమా నుండి ఈ పాట.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి, డాక్టర్ విశాల్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారి సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్.
2: సోది చెప్తానమ్మ సోది, జరిగింది చెప్తాను, జరగబోయేది చెప్తాను, సోది చెప్తానమ్మ సోది.
3: ఓ సోదమ్మా, ఇట్రా ఇట్రా.
2: ఏందే తల్లి ఇట్లా పిలిస్తేవి, ఏం జరిగినాదే తల్లి? ఓసారి నీ చెయ్యిట్లియ్యి. ఇదేందే తల్లి, నీ అదృష్టరేఖ ఇన్నంకర్లు తిరిగింది. నీ బెంగంతా మీ ఆయన గురించి గదే తల్లి?
3: అవును సోదమ్మా.
2: అంత దిగులు పడిపోకే తల్లి, మీ ఆయన తాగుడికి బానిసైనాడనే కదా నీ బెంగ. మద్యపానమే కాదు, గుట్కా, గంజాయి, గుల్ఫారం కల్లు లాంటి దేనికి బానిసైనా డాక్టర్ విశాల్ సార్కి చూపిస్తే చాలు, అన్ని అసనాలు తగ్గిపోతాయే తల్లి.
3: అవునంటవా సోదమ్మా, మా ఆయన నిజంగా మామూలు మనిషి అవుతాడంటవా?
2: అవునే తల్లి, విశాల్ డాక్టర్ డి అడిక్షన్ సెంటర్ లా చాలా మందికి నయమైంది.
3: అట్లనా? ఇప్పుడే మా ఆయనను తీసుకుని విశాల్ డాక్టర్ దగ్గర పోతా, నా బతుకుని బాగు చేసుకుంటా.
1: సంప్రదించండి డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఇందూ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురు రోడ్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: పిల్లల్లో బుద్దిమాంద్యము, తర్వాత ప్రవర్తన సమస్యల గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపడుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆటిజం, చాలా మంది ఈ వ్యాధి పైన అవగాహన ఉండదు.

ఇది పిల్లల్లో 3 సంవత్సరాల వయసు పిల్లల్లో వచ్చే సమస్య. ఎందుకంటే మామూలుగా పిల్లల్లో కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్, ముఖ్యంగా భావ వ్యక్తీకరణ గాని, లేకపోతే ఇతరులతో మాట్లాడడం గాని, లేకపోతే వాళ్ళలో కొంచెం ప్రవర్తన సమస్యలు రావడం జరుగుతుంది. దీన్ని మనము టెక్నికల్ టైంలో ఆటిజం అంటాం. ఈ ఆటిజం అనేది ఏంటంటే, మామూలుగా మనం 3 సంవత్సరాల లోపు పిల్లల్లో మాత్రమే ఇది గుర్తించడానికి అవకాశం ఉంది. ఇది ఎందుకు వస్తుందంటే, చిన్నపిల్లలు తల్లిదండ్రుల్లో జెనెటికల్ గా, అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత తల్లి గర్భంలో ఉన్నప్పుడు ముఖ్యంగా సరైన పోషక పదార్థాలు తీసుకోకపోతే, ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ గాని, విటమిన్ B12, తర్వాత ఐరన్ తగ్గినప్పుడు గాని, లేకపోతే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గాని, అంటే ముఖ్యంగా వైరస్ గాని, బ్యాక్టీరియా గాని, ఇతరతర ఇన్ఫెక్షన్ సోకినప్పుడు గాని, ఈ పిల్లల్లో ఈ ఆటిజం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ ఆటిజం ఆ పిల్లలు ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడం, ముఖ్యంగా ఎదుటి వారితో భావ వ్యక్తీకరణ లేకపోవడం. అంటే మామూలుగా పిల్లల్లో 1 సంవత్సరం రాగానే వాళ్ళ పేరు పెట్టి పిలిచినప్పుడు వాళ్ళు పలకడం గానీ జరుగుతుంటుంది. ఇలాంటి పిల్లల్లో ఏమవుతుందంటే, కొద్దిగా వాళ్ళ సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ కాకపోవడం ద్వారా సరిగా పలకకపోవడము, తర్వాత వాళ్ళలో ఐ టు ఐ కాంటాక్ట్, అంటే మామూలుగా ఒక పిల్లోడు అనేది ఎదుటి వ్యక్తిని చూస్తుంటాడు, కళ్ళల్లో చూస్తుంటాడు, ఇలాంటి ఈ కమ్యూనికేషన్ స్కిల్ అనేది వీళ్ళు లోపిస్తుంది. తర్వాత వీళ్ళు ఆడుకోవడం కూడా ఎలా ఉంటుందంటే, ఈ పిల్లల్లో ఆ చుట్టుపక్కల ఉన్న 4 పిల్లలతో ఆడుకోవడంలో కూడా వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అంటే మామూలుగా పిల్లలైతే తన తోటి స్నేహితులతో గాని ఆడుకుంటుంటారు, వీళ్ళు ఒంటరిగా ఎప్పుడు ఒక లోకంలో ఉన్నట్టు ఉంటారు. తర్వాత వీళ్ళలో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటెలిజెన్స్ కూడా, అంటే మన తెలివి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఆటిజం అనేది ఏంటంటే, మనం 3 రకాలుగా విభజించాము. దీన్ని మనం టెక్నికల్ టర్మ్స్ లో పెర్వాజివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటామన్నమాట. సో పెర్వాజివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ లో ఇది 3 రకాలు ఉంటుంది. ఒకటి మన క్లియర్ గా ఆటిజం అంటారు. ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో ఏమవుతుందంటే, మనం ఇందాక అనుకున్నట్టు కమ్యూనికేషన్ స్కిల్స్ లోపించడము, తర్వాత సోషల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎదుటి వ్యక్తులతో మాట్లాడడం గాని, భావ వ్యక్తీకరణ గాని దెబ్బతినడము, తర్వాత తెలివి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా 2వ రకం ఏంటంటే ఆస్పర్జర్ సిండ్రోమ్ అని అంటాము. ఈ ఆస్పర్జర్ సిండ్రోమ్ ఏంటంటే, వీళ్ళలో ఈ తెలివి అనేది బాగానే ఉంటుంది కానీ వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ అనేది దెబ్బతింటుంది. సో ఇలా జరగడం ద్వారా పిల్లల్లో ఏమవుతుందంటే, వాళ్ళ సోషల్ యాక్టివిటీస్, ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులతో కాంటాక్ట్ కావడం గాని, లేకపోతే చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులతో వాళ్ళు అనుబంధం అనేది పెరగకపోవడం ద్వారా వాళ్ళు వింతగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా ఏంటంటే చేతులు రిపీటెడ్ గా కదిలించడము, తర్వాత కొద్దిగా ప్రవర్తన సమస్యలు, చికాకు పడడము, కోపం రావడము, తర్వాత వాళ్ళు ఏంటంటే మానసికంగా ఎదుగుదల అనేది తగ్గుతుంది. ఇలాంటి పిల్లలు ఏమవుతుందంటే, వాళ్ళు ఆడుకోవడంలో కూడా వాళ్ళు శ్రద్ధ కనిపించకపోవడము, తర్వాత ఒక వాతావరణం నుంచి ఇంకో వాతావరణం చేంజ్ అయినప్పుడు ఆ పరిస్థితుల్ని అలవాటు కాకపోవడము, తర్వాత కొత్త పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బంది పడడం అనేది జరుగుతుంటుంది. సో ఇలాంటి పిల్లల్లో ఏంటంటే కొద్దిగా సిగ్గు గాని, బిడియం గాని, తర్వాత మొండితనం గాని ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఎలాంటి యాక్టివిటీస్ లో గాని, అంటే మామూలుగా ఈ 3 సంవత్సరాలలోపు కొన్ని యాక్టివిటీస్, అంటే చాలా మంది పిల్లలు ఎదుటి వారిని అనుకరించడం గాని, మాట్లాడడం గాని, లేకపోతే వాళ్ళతోని మనము కలిసిపోవడం గాని జరుగుతుంటుంది. ఇలాంటి మైల్ స్టోన్స్ అనేవి వీళ్ళలో మిస్ కావడం జరుగుతుంది. తర్వాత వాళ్లలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగా ఉండవన్నమాట. అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే నవ్వడం గాని, ఏడవడం గాని, అంటే సిచ్యువేషన్ తగ్గట్టు, అంటే ఇప్పుడు మనకు ఏదైనా వాళ్ళకు నొప్పి వస్తే ఏడవడం గాని, లేకపోతే సంతోషం వస్తే నవ్వడం గాని, సిచ్యువేషన్ బట్టి ఎక్స్ప్రెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఎక్స్ప్రెషన్స్ అనేవి ఉండవన్నమాట, ఈ ఎక్స్ప్రెషన్ తగ్గిపోతుంటాయి. తర్వాత వాళ్ళు కొన్ని పర్సనల్ బౌండరీస్, అంటే యాక్చువల్ గా ఇది చేయాలి, ఇది చేయకూడదని వీళ్ళకి అర్థం కాకపోవడం ద్వారా కొన్నిసార్లు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళేంటంటే తొందరగా చిన్న విషయాలకు కూడా తొందరగా ఒత్తిడి గురవుతుంటారు, చికాకు పడుతుంటారు, తర్వాత ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ కానీ, లేకపోతే వాళ్ళ మాటల్ని కానీ అర్థం చేసుకోలేకపోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో మానసికంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎదగకపోవడం ద్వారా ఫ్యూచర్ లో పెద్దగైన తర్వాత చాలా ఇబ్బంది పడుతుంటారు. మామూలుగా మొదటి సంవత్సరం, అంటే ఫస్ట్ బర్త్డే రాగానే చాలా మంది పిల్లల్ని ఏమవుతుందంటే వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంటారు. అంటే సంవత్సరం రాగానే వాళ్ళతోటి పిల్లలతోని ఐ టు ఐ కాంటాక్ట్, అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం గాని, తర్వాత వాళ్ళు పిల్లలు చెప్పిన వర్డ్స్ ని వీళ్ళు చెప్పడం గాని జరుగుతుంటుంది. తర్వాత వాళ్ళు ఏదైనా కొన్నిసార్లు గెస్చర్స్, అంటే గెస్చర్స్ అంటే మనకు ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా కాపీ చేస్తుంటారు. అంటే ఉదాహరణకి ఏంటంటే వాళ్ళు నవ్వినప్పుడు నవ్వడం గాని, తర్వాత వాళ్ళు ఎదుటి పిల్లలు చప్పట్లు కొట్టినప్పుడు వీళ్ళు చప్పట్లు కొట్టడం గాని, ఎవరైనా బయటకు వెళ్తున్నప్పుడు బాయి చెప్పడం గాని, ఇలాంటివి జరుగుతుంటుంది. కానీ ఈ పిల్లల్లో మాత్రం ఇలాంటివి లోపిస్తుంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ సంవత్సరం పిల్లల్లో ఏంటంటే ఇట్లా ఎదుటి వ్యక్తిని చూసి దాగుడుమూతలు ఆడడం గాని, తర్వాత కొంచెం

ఆటలు ఆడడం గానీ జరుగుతుంటుంది. కానీ ఈ పిల్లల్లో ఇలాంటి ఆటలాడుకోవడం గానీ తర్వాత మైల్ స్టోన్స్ అంటే మైలురాళ్ళు అనేవి ఉంటాయి, మామూలుగా సంవత్సరం తర్వాత వచ్చే అవి లోపిస్తుంటాయి వీళ్ళలో. తర్వాత తొందరగా యాంగ్జైటీ గురి కావడం అంటే ఆందోళన గురి కావడం గానీ, మనసులో బాధపడడం గానీ, తర్వాత ఏడవడం గానీ ఇట్లాంటివి జరుగుతుంటుంది. సో ఈ కమ్యూనికేషన్ ఒకటి. కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మామూలుగా ఈ మాటలు రావడం గానీ, తర్వాత భాష డెవలప్ కావడం గానీ, తర్వాత వర్డ్స్ ని అంటే మనం చెప్పిన పదాలు గానీ, తర్వాత వాక్యాలు గానీ వాటిని రిపీట్ చేయడం అనేది వీళ్ళలో లోపిస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు సరిగా మాట్లాడకపోవడము, కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్లకు ఆ పదాలని నేర్చుకోకపోవడం ద్వారా వాళ్లలో ఈ భాష సంబంధించిన మాతృభాష గానీ లేకపోతే వాళ్ళు నేర్చుకునే భాషలో ఇబ్బంది అనేది కనిపిస్తుంటుంది. వీళ్ళు ఏంటంటే మనం చెప్పిన పదాలనే కొన్నిసార్లు మళ్లీ మళ్లీ పదే పదే చెప్తుంటారు. అంటే దీన్ని ఎక్కువలాలి అంటాము. దాన్ని వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎదుటి వ్యక్తులు ఏదైనా ఒక వర్డ్ అంటే దాన్ని పదే పదేగా మళ్లీ మళ్లీ చెప్తుంటారు, అంటే రిపీటెడ్ అంటే చాలా సార్లు చెప్పడం జరుగుతుంటుంది. ఇది కూడా ఒక ఈ వ్యాధి లక్షణము. మళ్ళీ వీళ్ళేంటంటే మనము అడిగిన ప్రశ్నకు అనేది సమాధానం అనేది దానికి సూటబుల్ కాకుండా దానికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు. వీళ్ళలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు దిగాలుగా ఉన్నట్టు ఉండడము, తర్వాత ఒక ఒంటరిగా ఉన్నట్టు ఫీలింగ్స్ అనేవి వీళ్ళలో కనిపిస్తుంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలా మంది పిల్లలు ఏంటంటే ఈ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు వీళ్ళు బొమ్మలతో ఆటలాడుతుంటారు. ఉదాహరణకి ఏంటంటే బొమ్మలకు పాలు తాగించడం గానీ లేకపోతే ఫుడ్ తినిపిస్తుంటారు. ఇలాంటి వీళ్ళలో మైలురాళ్ళు అనేవి లోపిస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లల్లో ఈ జోక్స్ కానీ లేకపోతే వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడినా గానీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినా గానీ ఏ విధంగా మాట్లాడినా గానీ ఇలాంటివి వాళ్ళకు ఈ అర్థం కాకపోవడం ద్వారా వాళ్ళు వింతగా చూస్తుంటారు. అంటే మామూలుగా 3 సంవత్సరాలలోపు పిల్లలు ఏంటంటే వాళ్ళని ఏదన్నా జోక్స్ లాగా అంటే చిన్న చిన్న కామెడీగా చెప్పినప్పుడు ఏంటంటే వాళ్ళు నవ్వుతుంటారు. కానీ వీళ్ళలో నవ్వడం గానీ తర్వాత ఎవరైనా వ్యక్తులు వీళ్ళని వ్యంగ్యంగా అన్నా గానీ వీళ్ళు కొద్దిలో బాధపడడం గానీ అలాంటివి ఎక్స్ప్రెషన్స్ అనేవి వీళ్ళలో కనిపించవు. ఈ విధంగా కమ్యూనికేషన్ లోపించడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో లాంగ్వేజ్ అనేది సరిగా డెవలప్ కాకపోవడము, తద్వారా ఏమవుతుందంటే వీళ్ళకు అంటే జనాలతో మాట్లాడడం అనే గానీ తర్వాత వాళ్ళ వాయిస్ లో గానీ చాలా మార్పులు అనేవి సంభవిస్తుంటాయి. వీళ్ళలో కొన్ని రకమైన ప్రవర్తన సమస్యలు అనేవి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు మామూలుగా అందరు బొమ్మలతో ఆడుతుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే డిఫరెంట్ గా బొమ్మలన్నీ ఒక వరుసలో పెట్టడం గానీ లేకపోతే అంటే దానిలో ఉండే పార్ట్స్ తో ఆడుకోవడం గానీ చూస్తుంటాము. తర్వాత వీళ్ళలో చిన్న చిన్న మైనర్ చేంజెస్ కూడా అంటే వాతావరణంలో చేంజెస్ గానీ, ఇంటిలో చేంజెస్ గానీ, కుటుంబంలో చేంజెస్ గానీ వచ్చినా గానీ వీళ్ళు తట్టుకోలేరు. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే పదే పదే అంటే వచ్చిన ఆలోచనలు పదే పదే వస్తుంటాయి. దానివల్ల ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ చేతుల్ని పదే పదే ఆడించడం గానీ, తర్వాత ముట్టిన వస్తువుని ముట్టడం గానీ, తర్వాత ఈ చేతుల్ని వలయాకారంగా తిప్పడం గానీ మనం చూస్తుంటాం. ఇలా రిపీటెడ్ గా వాళ్ళు మోషన్ చేయడం, రిపీటెడ్ గా చేతులు కదిలించడం ద్వారా చూసే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. ఇంకా కొందరిలో ఏంటంటే ఈ ఆటిజం తో పాటు, ఇందాక మనం ఆటిజం అనుకుంటే ఈ కమ్యూనికేషన్ గానీ, తర్వాత సోషల్ యాక్టివిటీస్ గానీ, తర్వాత లాంగ్వేజ్ డెవలప్మెంట్ తో పాటు కొందరు ఏంటంటే హైపర్ యాక్టివిటీ. చాలా మంది పిల్లలు ఏం చేస్తుంటారంటే మితిమీరి నల్లరిగా ఉంటారు, అంటే ఇంపల్సివ్ గా అంటే ఒక వస్తువుని పగలు కొట్టడం గానీ లేకపోతే ఇతరుల్ని గాయపరచడం గానీ, తర్వాత ఎగరడం గానీ దూకడం గానీ చేస్తుంటారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే అటెన్షన్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే దాని శ్రద్ద ఏకాగ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళలో చిన్న చిన్న వస్తువులు మర్చిపోవడం గానీ, తర్వాత వాళ్ళు ఒక వస్తువుపైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం, అంటే ఒక 3 సంవత్సరాల పిల్లోడు ఆటలో ఏంటంటే ఒక నిమిషం ఇంకో వస్తువుతో ఆడుకుంటాడు, మళ్ళీ ఏంటంటే ఇంకో వస్తువుకు చేంజ్ కావడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళకనేది ఒక ఆటపైన శ్రద్ధ గానీ ఏకాగ్రత గానీ ఉండకపోవడం ద్వారా వీళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కోపం అనేది వీళ్ళలో సడన్ గా మామూలుగానే ఉంటారు, సడన్ గా కోపం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొన్నిసార్లు ఏమిటంటే తల కొట్టుకోవడం గానీ లేకపోతే గోర్లు కొరుక్కోవడం గానీ లేకపోతే చర్మానికి గానీ వాళ్ళ శరీరానికి గాయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళలో మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఏదైనా వస్తువు వాళ్ళకు ఇవ్వకపోయినా గానీ అందకపోయినా గానీ వాళ్ళు ఏమవుతుందంటే మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఏంటంటే కొద్దిగా స్పెషల్ సెన్సెస్, ముఖ్యంగా ఏంటంటే మనము వాసన గానీ వినికిడి గానీ తర్వాత స్పర్శ గానీ ఇంకోటి కళ్ళ ద్వారా కొన్ని గమనించడం గానీ తర్వాత టేస్ట్ గానీ ఇలాంటి వీళ్ళలో కొద్దిగా లోపించి ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్పెషల్ సెన్సెస్ లోపించడం వలన కొద్దిగా ఒకసారి పెయిన్ కు అంత రెస్పాన్స్ కాకపోవడము, శబ్దాలను సరిగా వినబడకపోవడము, తర్వాత వీళ్ళ అబ్నార్మల్ హీటింగ్ హ్యాబిట్స్ అంటే వీళ్ళు ఏది పడితే తినడము, ముఖ్యంగా ఏంటంటే కొన్నిసార్లు కొందరు డైట్ కాకుండా కొన్ని మట్టి తినడం గానీ బలపాలు తినడం గానీ వింత వింత పదార్థాలు తీసుకుంటారు. దీనివల్ల వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళ నిద్ర కూడా ఎలా ఉంటుందంటే పిల్లలు మామూలు పిల్లల్లో కాకుండా వింతగా ఉంటుంది. కొన్నిసార్లు ఒక 10 నిమిషాలు పడుకుంటారు, 10 నిమిషాలు లేస్తుంటారు, లేకపోతే కంటిన్యూస్ గా పడుకుంటారు, అంటే ప్రణాళికాబద్ధంగా వీళ్ళ నిద్ర ఉంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళు నిద్ర సరిగా పోకపోవడం ద్వారా చాలా ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళలో ఇంకోటి ఏంటంటే కోపము, చికాకు, తర్వాత ఎమోషనల్ గా వీళ్ళు ఫీల్ అవ్వడం.

0: వలన కొన్ని మన మానసిక స్థితి మార్పులు వస్తుంటాయి. వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు సిచ్యువేషన్ బట్టి, అంటే కొన్నిసార్లు నవ్వాల్సిన దానికి ఏడవడము, ఏడవాల్సిన దానికి నవ్వడము, కొన్నిసార్లు ఏంటంటే సంబంధం లేకుండానే నవ్వుతుంటారు, సంబంధం లేకుండా ఏడుస్తుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు పక్కన వాళ్ళకు చూసే వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇలాంటి పిల్లల్ని ఏంటంటే మనము డయాగ్నోస్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఈ డయాగ్నోస్ ఏంటంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మానసిక వైద్యం సంప్రదిస్తే వాళ్ళు ఏంటంటే దీనికి కొంచెం అసెస్మెంట్ చేయడం, అంటే కొన్ని టెస్టులు చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్ని మనం ముందే గుర్తించి ఈ జబ్బుని అనేది తీవ్రతరం కాకుండా కాపాడే అవకాశం ఉంటుంది. కామన్గా ఏంటంటే మనము ఇది 18 నెలల్లో మనం ఎక్కువ గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది. కొందరిలో ఏంటంటే 12 నెలల్లో నుంచి మనకు 18 నెలల్లో కొన్ని ఇలాంటి లక్షణాలు గుర్తుపడతాము. ఇంకా ఏంటంటే 2 సంవత్సరాల్లో కూడా ఇంకా క్లియర్ గా డయాగ్నోస్ చేసేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనము 3 సంవత్సరాల లోపలనే దీన్ని డయాగ్నోస్ చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము వీలైతే ఎంత తొందరగా మానసిక వైద్యం సంప్రదిస్తే అంత వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ అంటే మనము కొన్నిసార్లు ఈ పిల్లలు పుట్టిన వెంటనే ఎవరైతే ఫ్యామిలీలో ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ముఖ్యంగా ముందే గమనించి వాళ్ళకు ప్రెగ్నెన్సీ సమయంలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడము, తర్వాత ఐరన్ టాబ్లెట్లు వాడడము, తర్వాత మంచి ప్రోటీన్ కు సంబంధించిన పదార్థాలు తీసుకోవడము, పళ్ళు కూరగాయలు, తర్వాత వాళ్ళలో ఎందుకంటే ప్రోటీన్స్ అందడానికి మాంసం గాని గుడ్లు గాని, తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు కాల్షియం సరిపడా తీసుకోవడం, ముఖ్యంగా పాలు తీసుకోవడము, గర్భిణీ స్త్రీలు ఏంటంటే ఆకుకూరలు రెగ్యులర్ గా తీసుకోవడం, ఇలాంటి చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో మెదడు అనేది ఎదుగుదల అనేది పెరిగే అవకాశం ఉంటుంది. నాడి కణాలు కూడా యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంటుంది. మన దేశంలో ఏంటంటే ఈ ఫోలిక్ యాసిడ్ గాని ఐరన్ గాని తక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారా పిల్లలు అనేది బ్రెయిన్ ఎదుగుదల లేక ఆటిజం తో బాధపడే అవకాశం ఉంటుంది. ఈ ఆటిజం కాకుండా బుద్దిమాంద్యము, తర్వాత అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే కొన్ని బిహేవియరల్ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ రెగ్యులర్ గా టీకాలు వేయించుకోవడము, తర్వాత పోషక పదార్థాలు తీసుకోవడం చేసినట్లయితే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా తట్టుకోగలిగి మనకు పుట్టబోయే పిల్లలు ఇలాంటి సమస్యలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎఫెక్ట్ అయిన పిల్లలకు వైద్యం ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ముఖ్యంగా వీళ్ళని విసుక్కోకుండా వీళ్ళని ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే వీళ్ళలో సోషల్ స్కిల్స్ గానీ లాంగ్వేజ్ గానీ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే కొద్దిగా లాంగ్వేజ్ స్పీచ్ థెరపీ అనే వైద్యం ఉంటుంది. ఈ స్పీచ్ థెరపీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు ఈ వర్డ్స్ రావడం గానీ వాక్యాలు గానీ పదాలు గానీ మాట్లాడే అవకాశం ఉంటుంది. లాంగ్వేజ్ కూడా అంటే తల్లిదండ్రులు వాళ్ళకి పదే పదే చెప్పడం, ఇలా స్నేహితులతో ఇలా ఉండాలని, తర్వాత వీళ్ళకి బిహేవియరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం, అంటే బిహేవియల్ ట్రీట్మెంట్ అంటే ప్రవర్తనాన్ని ఏ విధంగా మార్చుకోవాలని ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మనం కొద్ది మోతాదులో వీళ్ళని ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత పెరిగే పిల్లలకి ఏంటంటే స్వీట్స్ కానీ తర్వాత అన్రిఫైన్డ్ షుగర్స్ అంటే శుద్ది చేయని షుగర్స్ కానీ చాక్లెట్స్ కానీ జంక్ ఫుడ్స్ కానీ ఇవ్వకండి. దీంట్లో ఏమవుతుందంటే కొన్ని రకాల ఫుడ్ లో శరీరానికి హాని చేసే కెమికల్స్ ఉంటాయి. తల్లిదండ్రులు వీళ్ళకు పిల్లలకు మంచి పోషక పదార్థాలు, ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు పోషక పదార్థాలకు ఇది ఫోలిక్ యాసిడ్ సంబంధించిన ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, పాలు, చేపలు గాని, గుడ్లు గాని, తర్వాత మంచి విటమిన్ సి సంబంధించిన పదార్థాలు గాని, ఈ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో ఈ బుద్దిమాంద్యం తగ్గి వాళ్ళు మామూలుగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఈ ఆటిజం పైన అవగాహన లేదు. కాబట్టి మనము ప్రతి ఒక్కరు ఇలాంటి లక్షణాలు గుర్తుంచుకుని మీ ఎదుటి వాళ్ళకు గానీ మీ కుటుంబ సభ్యుల్లో గానీ ఎవరైనా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న మానసిక వైద్యుని సంప్రదించి మీ సమస్యలని పరిష్కారం తీసుకోండి. థాంక్యూ.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ ఏ విశాల్, మానసిక ఆల్కహాల్ నరాల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ డి అడిక్షన్ సెంటర్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: డాక్టర్ విశాల్ న్యూరో సైకియాట్రిక్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ విశాల్ గారి సలహాలు సూచనలు విన్నారు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విన్న కొన్ని ప్రకటనలు.
1: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి.

0: ఆన్లైన్లో ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనిమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
5: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: హ్యాపీ యానివర్సరీ డియర్.
6: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
7: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
6: ఏమీ కాలేదనే కదా నా బాధ.
7: అంటే
6: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
7: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
6: సంప్రదించండి.
7: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
6: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుసందులో, కలిల్వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
8: మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాత లహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఓ పాట, నీ స్నేహం సినిమా నుండి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు 103.2 MHz పై ప్రభాతల హరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు శుక్లాలు రెటిన సమస్యల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ మూకల్ గారు తగిన సలహాలను అందిస్తారు. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యల పరిష్కారం గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలను అందిస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు అందాల రాక్షసి సినిమా నుండి ఈ పాట.
2: శపించని నన్ను నా కథ ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

పాట విన్నారు. మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ ప్రైమరీ న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు వినండి సమయం 8 గంటలు. వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారి సలహాలు సూచనలు వింటారు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్. వేదాంశ హాస్పిటల్.
1: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
0: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంశ హాస్పిటల్.
1: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
0: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే, మామూలుగా వైట్ డిశ్చార్జ్ అంటాం, వైట్ డిశ్చార్జ్ ఎందుకు వస్తుంది, ఏంటి, దాన్ని రాకుండా చూడడం ఎలా, ఎలా ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలన్నది ఈరోజు టాపిక్ లో మనం తెలుసుకుందాం. వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఫస్ట్? అంటే నార్మల్ గా గర్భసంచి మూతి దగ్గర నుంచి కానీ, లేదు అంటే గర్భసంచి మూతి కింది భాగంలో నుంచి కానీ ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడం వల్ల అది ఎక్కువ సెక్రీషన్స్ రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, దానివల్ల అది బయటకు వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. నార్మల్ గా మన పీరియడ్స్ ముందు కానీ, లేదు ప్రెగ్నెన్సీ ముందు కానీ, ఇదంతా నార్మల్ కండిషన్స్, ఇవి నార్మల్ అనమాట. దానికి పెద్ద ట్రీట్మెంట్ కానీ అవి ఏం అవసరం లేదు. బట్ అదే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అవుతుంది మనకి, లేదు అంటే కలర్ మారుతుంది, ఎలా అంటే గ్రీన్ కలర్ కానీ, లేదు అంటే కర్డ్ పెరుగులాగా పడడం కానీ, లేదు అనుకుంటే బ్లడ్ మిక్స్డ్ కానీ అలా ఏమన్నా వస్తుంది అంటే అప్పుడు మనం భయపడాలి. అంతేకాకుండా తెల్లబట్ట అన్నది ఒక్కొక్కసారి వాసనతో కూడా, లేదు అంటే దురదతో కూడి వస్తుంది అనమాట. అలాంటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు ఎందుకు వస్తుంది? నార్మల్ గా వెజైనా అంటే యోని ప్రాంతంలో ఏంటంటే మనకి బ్యాక్టీరియా అనేది ఉంటుంది, లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా. అది మనకు రెగ్యులర్ గా క్లీన్ గా ఉండడానికి, మన హెల్దీ వెజైనా, హెల్దీ యోని ప్రాంతంలో హెల్దీగా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు ఆ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. సో ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవడం వల్ల ఎక్కువగా సెల్స్ అన్నవి ఊడిపోయి, గర్భసంచి మూతి దగ్గర నుంచి ఎక్కువగా డిశ్చార్జ్ రావడం అవన్నీ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది బ్యాక్టీరియాకి మన బాడీకి ఉన్న బ్యాలెన్స్ అనేది తప్పుతూ ఉంటుందో, అలాంటి టైంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, ఈ నార్మల్ గా ఉండే బ్యాక్టీరియా కాకుండా బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా ఉండి దాని ద్వారా ఇన్ఫెక్షన్ వస్తుంది మనకి. నార్మల్ గా ఫస్ట్ పెళ్లి కాని వాళ్ళల్లో, చిన్నపిల్లల్లో వచ్చేది ఒక సమస్య అయితే, పీరియడ్స్ స్టార్ట్ అయినాక కొంతమందికి వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, కొంతమందికి ఏంటి 30-40 ఇయర్స్ మధ్యలో వైట్ డిశ్చార్జ్, లేదు అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్. ఒక్కొక్క ఏజ్ లో వచ్చే వైట్ డిశ్చార్జ్ కి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటాయి. నార్మల్ గా ఫస్ట్ నెలసరులు స్టార్ట్ కాకముందు చిన్న వయసులో అంటే 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా కొంతమందికి అవుతూ ఉంటది. ఇది దీనికి రీజన్ ఏంటంటే నార్మల్ గా ఎక్కువ హైజీన్ మెయింటైన్ చేయకపోవడం, వాళ్ళు ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్ వాళ్ళ పనులు చేసుకోవడం, నీట్ గా యోని క్లీన్ చేసుకోకపోవడం, హైజీన్ మెయింటైన్ చేసుకోకపోవడం, వాటర్ ఎక్కువగా తాగకపోవడం, ఇలాంటి వాటి వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తో పాటు నెక్స్ట్ వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో, ఈ ఏజ్ వాళ్ళలో పెద్ద భయపడాల్సినదిగా ఉండదు, బట్ జాగ్రత్తలుగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే వాళ్ళు వేసుకునే ఇన్నర్ వస్తువులు కానీ అవి క్లీన్ గా వాష్ చేసుకోవడం, వాళ్ళ హైజీన్ మెయింటైన్ చేయడం, ఫుడ్ మంచి ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం. ఎందుకంటే అనీమియా, రక్తహీనత వల్ల కూడా ఒక్కొక్కసారి ఏమైతుందంటే ఇన్ఫెక్షన్స్ కాజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంటుంది. సో ప్రాపర్ హైజీన్, ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ మెయింటెనెన్స్ ఆఫ్ వాళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళలో నార్మల్ గా ట్రీట్ అవుతుంది. సో పెద్దగా వాళ్ళలో మెడికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం మనకు ఉండదు. కానీ తర్వాత నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉంటుంది వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది. ఎంత 15-16-17 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా కంప్లైంట్ చేసేది ఎప్పుడు, పీరియడ్ కి ముందు ఒక 5-6 డేస్, లేదు అనుకుంటే పీరియడ్ అయిపోయాక మధ్యలో, పీరియడ్ అయిపోయిన పీరియడ్ కి నెక్స్ట్ పీరియడ్ కి మధ్యలో ఒక 10 డేస్ తర్వాత, అలాంటి టైంలో. నార్మల్ గా వితౌట్ అంటే ఏంటంటే దురద లేకుండా, వాసన లేకుండా తెల్లబట్ట అవుతుంది పీరియడ్స్ కి ముందు అంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అది నార్మల్ ఫిజియలాజికల్ అంటాం అనమాట, అంటే ఎవ్రీ మనిషిలో అది కామన్. లేదు మనకి వాసన దురదతో కలిసి వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ తో వస్తుంది, బర్నింగ్ అంటే యూరిన్ లో కూడా మంట వస్తుంది, వేడి వస్తుంది అంటాం కదా, దాంతో పాటు ఉంది అంటే ప్రాపర్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడుతూ క్లీన్లీనెస్, హైజీనెస్ మెయింటైన్ చేస్తూ ఉంటే సరిపోతుంది వాళ్ళలో. కానీ ఆ ఎప్పుడైతే ఇది ఇంకెక్కువ ఇన్ఫెక్షన్ కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే పెరుగులాగా రావడం గ్రీనిష్ గా రావడం అంటే ఇంకా ఇన్ఫెక్షన్ సివియారిటీ పెరిగిందన్నమాట. అలాంటి టైంలో మాత్రం ప్రాపర్ క్లీన్లీనెస్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ కాకుండా ఇంకా రెగ్యులర్ పిహెచ్ మెయింటైన్ చేసే టాబ్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట, అవి యూజ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 30-40 ఇయర్స్ అంటే ఏంటి రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, ఏంటంటే పెళ్లి అయిన తర్వాత వాళ్లలో తెల్లబట్ట రావడానికి రీజన్ ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, సెకండ్ వన్ ఎక్కువగా గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, గర్భసంచి మూతి ఇన్ఫెక్షన్ ని ఎరోజన్ అంటామన్నమాట, సర్వైకల్ ఎరోజన్ అని. అదేంటంటే రెగ్యులర్ గా అక్కడ గర్భసంచి మూతి దగ్గర సెల్స్ అన్నవి డివైడ్ అవుతూ ఉంటాయి, అలాంటి టైంలో అక్కడ ఇన్ఫెక్షన్ వస్తే ప్లేస్ లో దాని రెడ్నెస్ రావడం వల్ల

అదొకటి రీజన్. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ పార్ట్నర్ రిలేషన్షిప్ లో కూడా ఒక్కొక్కసారి హస్బెండ్ కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే అది వైఫ్ కి రావడం వల్ల కూడా తెల్లబట్ట వస్తూ ఉంటుంది. ఇవి త్రీ రీజన్స్ ఈ టైంలో. దీనికి ఏంటంటే నార్మల్ వైట్ డిశ్చార్జ్, యూరిన్ ఇన్ఫెక్షన్ రావాల, వైట్ డిశ్చార్జ్ వచ్చింది అనుకోండి, అది నార్మల్ వైట్ కలర్ లో ఉంటుంది, వాటరీగా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు, ఎక్కువ ఫౌల్ స్మెల్లింగ్ ఉండదు, ఎక్కువ స్మెల్ రాదనమాట. అలాంటి వాళ్ళలో ట్రీట్మెంట్ లోకల్ గా ఇచ్చే ట్రీట్మెంట్ ఉంటుంది, లోకల్ గా యోనిలో పెట్టుకునే మందులు ఉంటాయి, లేదు అంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, క్లీన్లీనెస్ ఉంటుంది, వాష్, మనకేంటంటే ఆ పిహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే వాష్ ఉంటుంది, ఆ వాటి ద్వారా క్లీన్ చేసుకోవచ్చు. లేదు దాంతోపాటు వైట్ డిశ్చార్జ్ తో పాటు స్మెల్ ఎక్కువగా రావడం, దురద రావడం ఉంది అనుకోండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏంటంటే యూరిన్ లో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ఉంది చూసుకొని, ఎంతవరకు పైకి ప్రోగ్రెస్ అయింది మనకంటే మూత్రం సంచి కూడా ఇన్ఫెక్ట్ అయిందా చూసుకొని దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఈ 30-40 ఇయర్స్ లో ఇంకా మేజర్ గా కామన్ గా ఎందుకు వస్తుంది అంటే సర్వైకల్ ఎరోజన్ అంటాం, అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల, దానివల్ల కూడా ఎక్కువ అంటే గర్భసంచి మూతికి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఎక్కువగా షెడ్ అవుతూ ఉంటుంది, ఎక్కువగా అక్కడ సెల్స్ అన్ని ఊడిపోతూ ఉంటాయి, దానివల్ల స్ట్రీకీ డిశ్చార్జ్, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. వీళ్లలో ఇన్ఫెక్షన్స్ కామన్ గా ఉంటాయి, ఒకటి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ అంటాం, అంటే క్యాండిడియాసిస్ అనే ఫంగస్ వల్ల ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే పెరుగులాగా, పెరుగు పెరుగులాగా వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటారు. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, క్లోట్రిమాక్సిజోల్ అని యాంటీబయాటిక్స్ ఉంటాయి, వాటి వాడడం వల్ల సెట్ అవుతుంది. లేదు వాళ్ళలో గ్రీన్ కలర్ డిశ్చార్జ్ వస్తుంది అనుకోండి, ఇంకా వేరే యాంటీబయాటిక్స్ ఉంటాయి. సో ప్రాపర్ ఏ కలర్ ని బట్టి మనం వాటికి ఏ బ్యాక్టీరియా వస్తుందో ఇన్ఫెక్షన్ చూసుకొని దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ మనం తీసుకుంటూ ఉంటాం. లేదు ఇంకా బ్లడ్ మిక్స్డ్ గా, అంటే ఏంటంటే వైట్ డిశ్చార్జ్ తో పాటు బ్లడ్ మిక్స్ అయి వస్తుందా, ఇలాంటిది ఏంటంటే ఎక్కువగా బ్లడ్ సెల్స్ షెడ్ అవడం వల్ల కొంచెం వైట్ డిశ్చార్జ్ బ్లడ్ మిక్స్డ్ గా వస్తుంది, దానికి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కానీ ట్రీట్మెంట్ ప్రాపర్ గా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల గానీ, లేదు అనుకుంటే లోకల్ గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల గానీ మనం క్లియర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సర్వైకల్ ఎరోజన్ కి లోకల్ ట్రీట్మెంట్ అంటే క్రయోథెరపీ అంటాం అనమాట, అంటే కార్బన్ డైఆక్సైడ్ ని మనం అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ద్వారా మనం హెల్ప్ తో హీల్ చేస్తాం, ఆ ఎరోషన్ ని మనము హీల్ చేస్తాం అనమాట. దాంతో ఏం చేస్తుందంటే ఒక సెట్ ఆఫ్ టైం తీసుకుంటుంది, బట్ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ట్రీట్మెంట్ లాగా, రిపీట్ అంటే ఒక 4-5 మంత్స్ వరకు మళ్ళీ మనకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, పార్ట్నర్ రిలేషన్షిప్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఏంటంటే హస్బెండ్ కి వైఫ్ కి ఇద్దరికి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి టైంలో ఇద్దరికి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇద్దరు ఒకేసారి దెన్ ఇట్ విల్ సెటిల్. లేదు ఒకరికే ఇచ్చామనుకోండి, నెక్స్ట్ మళ్ళీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ పార్ట్నర్ రిలేషన్షిప్ తో మళ్ళీ వైఫ్ కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఈ ఏజ్ గ్రూప్స్ అన్ని అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఎప్పుడైతే పీరియడ్స్ నెలసరి ఆగిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ రావడం, ఇది అనేది కొంచెం ఆలోచించాల్సింది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకోవాల్సింది. ఎందుకు అంటే ఎప్పుడైతే నెలసరిలో ఆగిపోయిన తర్వాత యుట్రస్ ఫంక్షన్, గర్భసంచి ఫంక్షన్ గానీ, గర్భసంచి మూతి దగ్గర ఇన్ఫెక్షన్ ఫంక్షన్ గానీ, ఆ సెల్స్ ట్రాన్సిషన్ గానీ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట మనకి. సో ఆ తర్వాత కూడా వచ్చింది అంటే అక్కడ మనకు అబ్నార్మాలిటీ ఏదో ఉంది, ముట్లు ఆగిపోయిన తర్వాత ఉండాల్సిన పనులు అక్కడ కాకుండా ముట్లు ముందు ఎలా ఉందో అలా ఉంది అని. అంటే ఇలాంటిది ఎప్పుడు ఎక్కువ సెల్స్ అనేది అంత తొందరగా ఎప్పుడు డెవలప్ అవుతాయి అంటే క్యాన్సర్ ఏమన్నా ఉందా, గర్భసంచి మూతికి క్యాన్సర్ ఉంటే అది ఎక్కువగా గ్రోత్ ఫామ్ అవ్వడం వల్ల మనకి ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ వస్తూ ఉంటుంది అనమాట. నార్మల్ గా ఏంటంటే నెలసరిలో ఆగిపోయినాక డ్రై అయిపోతుంది గర్భసంచి గానీ, గర్భసంచి మూతి గానీ, దాని కింద ఉన్న వాల్స్ కానీ ఇవన్నీ డ్రై అయిపోతాయి. కానీ డ్రై అయిపోకుండా ఎక్కువగా సెక్రిషన్స్ రావడం ఎందుకు ఉందంటే ఎక్కువ గ్రోత్ ఉంది, ఎక్కువ హార్మోనల్ గ్రోత్ ఉంది అక్కడ. సో దానికి ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే గర్భసంచి మూతికి ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా, దానికి క్యాన్సర్ ఎలా ఉంది, ఏ స్టేజ్ లో ఉందో చూసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి వాళ్ళలో ఎక్కువ ఏంటంటే ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గా గానీ, లేదు అంటే బ్రౌన్ కలర్ డిశ్చార్జ్ వస్తుందని గానీ ఇలా చెప్తూ ఉంటారు అన్నమాట. ఎక్కువగా వీళ్ళల్లో ఎక్కువగా స్మెల్ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ ఎక్కువ సెల్స్ విడిపోయి ఎక్కువ గ్రోత్ ఫామ్ అవడం వల్ల ఎక్కువ షెడ్ అయిపోతూ ఉంటాయి సెల్స్, దానివల్ల ఎక్కువగా స్మెల్ గానీ అది వస్తూ ఉంటుంది. వీళ్ళలో ప్రాపర్ వైట్ డిశ్చార్జ్ గా ఉండదు, కొంచెం బ్లడ్ మిక్స్డ్ గానీ లేదంటే బ్రౌనిష్ డిశ్చార్జ్ అని ఎక్కువ

0: బాగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఈయనకి ట్రీట్మెంట్ ఎలా తీసుకుంటాం మనము ఏంటి అంటే, నార్మల్ గా చూడడానికి మనకు నార్మల్ గా ఉంది గర్భసంచి మూతి, నెలసరి ఆగిపోయింది, అలాంటప్పుడు ప్యాప్స్మియర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది మనకి. ప్యాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటంటే, గర్భసంచి మూతి దగ్గర నుంచి మనం సెల్స్ కలెక్ట్ చేస్తాం బ్రష్ ద్వారా, వాటిని ఆ సెల్స్ ఎలా ఉన్నాయి, క్యాన్సర్ కి ప్రోగ్రెస్ అవుతాయా అవ్వవా, ఇది నార్మలేనా అని చూసే టెస్ట్. ఆ టెస్ట్ ద్వారా మనం బేసిక్ టెస్ట్, దాని ద్వారా మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు అది క్యాన్సర్ ఎంతవరకు ఉంది, అసలు ఉందా లేదా అనేది. ఒకవేళ కొంచెం మినిమల్ ఇన్ఫెక్షన్ లాగా మినిమల్ క్యాన్సర్ చేంజెస్ అవుతూ ఉన్నాయి అన్నట్టుగా వచ్చింది అనుకోండి, ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి మనం ఆ టెస్ట్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే మనకి ఒకవేళ నెగిటివ్, 3 మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ వచ్చింది మళ్ళీ 3 మంత్స్ తర్వాత టెస్ట్, లేదు అప్పుడే నెగిటివ్ వచ్చింది అనుకోండి మళ్ళీ 6 మంత్స్ తర్వాత టెస్ట్ చేసుకోవాలి. అంటే ప్రాపర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మాక్సిమం క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేసుకోవచ్చు, అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది నెలసర్లు ఆగిపోయిన తర్వాత అనే కాదు, మామూలుగా అబౌ 30 ఇయర్స్ ఉండే ఆడవాళ్ళు ఎవరైనా కామన్ గా రెగ్యులర్ గా ఈ టెస్ట్ చేసుకుంటూ ఉంటే, రెగ్యులర్ గా ఎర్లీగా క్యాన్సర్ డిటెక్షన్ ఏమన్నా ఉంటే అది చేసుకుని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకొకటి, ప్రెగ్నెన్సీలో కూడా వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. చాలా మంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ వచ్చి భయపడుతూ వస్తూ ఉంటారు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అని. ఫస్ట్ 1-2 మంత్స్ లో కామన్ గా ఉంటుందండి వైట్ డిశ్చార్జ్ ప్రెగ్నెన్సీలో. ఎందుకు అంటే ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుంది అంటే బేబీని గర్భసంచికి అతుక్కొని ఉండేలాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల నార్మల్ గానే మనకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది. సో ఫస్ట్ 2-3 మంత్స్ లో వైట్ డిశ్చార్జ్ తో అంత భయపడాల్సిన అవసరం లేదు. అదే కానీ అదే వైట్ డిశ్చార్జ్ 6th మంత్ ఆర్ 7th మంత్ లో విత్ స్మెల్లింగ్ ఆర్ విత్ ఇచ్చింగ్ ఉంది అంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, ప్రాపర్ కేర్ తీసుకో. ఎందుకు అంటే అదే వైట్ డిశ్చార్జ్ ఇంకా కంటిన్యూ అవుతుంటే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి మెయిన్ ఎందుకు వస్తుంది వీళ్ళలో వైట్ డిశ్చార్జ్ అంటే, ఇది వీళ్ళకు వాటర్ ఎక్కువగా తాగుతూ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వీళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటే నో ప్రాబ్లం, ఇట్ విల్ సెటిల్. కానీ దీనికి అన్నిటికీ ఓన్లీ హిస్టెక్టమీ ఒకటి, గర్భసంచి తీసేసుకోవడం అన్నది ఒకటే సొల్యూషన్ కాదు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ బీ హ్యాపీ అండ్ బీ కైండ్.
1: వేదాంశు హాస్పిటల్ కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
1: మీరు సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీ నగర్, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎల్ఎండి సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: వనవాస సమయంలో ఇక్కడ సాయంకాల సమయంలో కొలుగుదీరిన టైంలో రాముడు తన సాయంకాల సంధ్య వార్చుకోవడానికి లింగాకారంలో ఉన్నటువంటి లింగం ఉన్నది కానీ దాన్ని అర్చించుకోవడానికి కులంలో లీను లేని సమయంలో ఆ కులను వెనుక గుడి వెనకాల భాగంలో కొలను తయారేసి ఆ కులను బుగ్గ ఆ బుగ్గను తయారేసి దానిలో నుంచి నీరు తీసి స్వామివారికి అభిషేకించిన వారయ్యారు. అట్టి అభిషేక సమయంలో ఏదైతే నీటి ధారతో పోయించారో అదే నీటి ధార ఇప్పటి వరకు కూడా ఆ లింగాకారంలో ఉన్నటువంటి లింగం నుండి కిందికి వెనకాల బుగ్గగుండంలోకి వచ్చి అదే ఆకారంలో ఉన్నటువంటి నీరు ఇప్పటి వరకు కూడా ప్రవహిస్తూ ఆ నీరే ఇప్పుడు ఈ ఆలయ యొక్క ప్రత్యేకత. బుగ్గ నీరు బుగ్గ రాముడు స్థాపించినటువంటిది కావున బుగ్గ రామ లింగేశ్వర స్వామి దేవస్థానంగా నిర్వహించబడుతుంది.
1: మీరు విన్న ఈ మాటలు ఈ శనివారం ప్రసారం కానున్న మన ఆలయాలు కార్యక్రమంలోనివి.

0: జిఆర్ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సొంతం సినిమా నుండి ఈ పాట.

మీరు వింటున్నారు సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 4వ తేదీ శనివారం ఉదయం 7:30 ప్రొడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవడం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ఎం సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 4వ తేదీ శనివారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమంలో మరో పాట నిన్న కోరి సినిమా నుండి చిన్న రామజోగ శాస్త్రి గారు పాడిన ఈ పాట.

0: స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఈ పూట సినీ రంగిన కార్యక్రమంలో చివరి పాట సఖీ సినీ నుండి

రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మీ మనసుకు నచ్చిన పాటలను వినాలనుకుంటున్నారా? మరెందుకు ఆలస్యం? వెంటనే వాట్సాప్ ద్వారా సంక్షిప్త సమాచారాన్ని పంపించి మీకు నచ్చిన పాటలు వినవచ్చు. మీరు పంపించాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. మరి ఈరోజు ఫస్ట్ వాట్సాప్ సందేశాన్ని పంపించారు. శ్రీనివాస కళ్యాణం సినిమా నుండి మా కోసం పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. కమర్పల్లి మండల్ కోనాపూర్ నుండి గణేష్, రాజు, శ్రీవాస్తవ, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య వీరందరూ కూడా కమర్పల్లి నుండి కోరుతున్నారు. తప్పకుండా అండి, మీకోసం ఈ పాట ప్రసారం చేస్తున్నాము. వినండి మరి.

0: పాట విన్నారు. ఇప్పుడు విన్నాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన EIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. మీ పాదాలను సురక్షితంగా ఉంచుకోండి. EIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
7: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
8: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
7: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట.
8: 24 గంటలు అత్యవసర సేవలు.
7: NABH గుర్తింపు.
8: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
9: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
7: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.
9: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
7: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణులు,
9: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్.
8: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
7: సంప్రదించండి.
8: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
7: ఖైల్వాడి, నిజామాబాద్.
8: సెల్ 7799090505.
10: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హృదయరాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు నిర్మల్ నుండి. రాజు, రవి, గణేష్, విశేష్, గంగాధర్, రవి, బాబు, రాజశ్రీ, రాజశేఖర్, ప్రమోద్, ప్రమోద్ కుమార్, వీరందరూ కోరుతున్న పాట 8 వసంతాలు సినిమా నుండి ఈ పాట మరి ప్రసారం చేస్తున్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో,
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్, అంత డబ్బు?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్, 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే,
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
5: డబ్బుని పోగొట్టుకుంటారు,
3: ఆర్బిఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
7: హృదయరాగాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ను పంపించారు. పోచంపాడు నుండి అనూష, కరుణాకర్, రాజు, మోక్షిత, నిశాంత్, రామరాజు, విమల, భారతి వీరందరూ కూడా కోరుతున్న పాట మంచి మనసులు సినిమా నుండి ఈ పాట. మరి వినేయండి, మీకోసం ఈ పాటనైతే ప్రసారం చేస్తున్నాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు హృదయరాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు విశాఖపట్నం పెద్దగన్యాడ నుండి శ్రీనివాసరాజు, కృష్ణశ్రీ, విమల, తన్మయ సాయి, దక్ష సాయి వీరందరూ కోరుతున్న పాట ముద్దుల మూడు సినిమా నుండి. మరి ముద్దుల మూడు సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రకారులు పాడిన ఈ పాట వినయండి. మరి

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో పాట, ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు ఆర్మూర్ నుండి రాధా, కుమారస్వామి, రియాన్స్, సహర్ష. తప్పకుండా ఈ పాట మీకోసం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో మరో పాట మనసంతా నువ్వే చిత్రం నుండి కోరిన వారు సౌదీ అరేబియా నుండి నిత్య నవీన్ కుమార్ గారు. మరి అంత దూరం నుంచి మన ఎఫ్ఎం కార్యక్రమాలు వింటూ వారికి ఇష్టమైన పాటను కోరారు, తప్పకుండా అండి. మీకోసం ఈ పాట వచ్చేస్తుంది, వినేయండి మరి.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో సందేశాన్ని పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోధ, జానకి, రాజు, జయాంశ్, ఆర్యన్, మీరందరూ కూడా కోరుతున్న పాట అత్తకు ఎందు అమ్మాయికి మొగుడు సినిమా నుండి ఈ పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా అండి, అంటే మీకోసం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.

0: ఆఫర్ గా బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంకిత వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హృదయరాగాలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. ఆర్మూర్ నుండి కుక్కుల విద్యాసాగర్, లక్ష్మి, శ్రీనివాస్, శైలజ, శోధిత వీరందరూ కోరుతున్న పాట కల్పనా సినిమా నుండి. మరి కల్పనా సినిమా నుండి ఈ పాట మీకోసం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయ మహిమాన్విత చారిత్రక విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఆలయ విశేషాలు ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

టుడే రావేలు కార్యక్రమంలో మరో రిక్వెస్ట్ ని పంపించారు. ఫిదా సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు. పులాం నిజామాబాద్ నుండి ఎంఏ వాయిద్ రుమాను, డాక్టర్ మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫసీ, జునైద్, జుబీర్, ముక్రమ్, నోమాన్, ఫర్ఖాన్, జకీర్, ఫజిల్, మీరందరి కోసం ఈ పాట ఫిదా సినిమా నుండి.

0: సమర్పిస్తుంది స్వర్ణాషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఈనాటి హృదయరాణులు కార్యక్రమంలో చివరి పాట రిక్వెస్ట్ ని పంపించారు శ్రీమంతుడు సినిమా నుండి ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ జోగులాంబ గద్వాల జిల్లా రాజౌళి మండలం నుండి కేతరి వీరేష్, విశ్వేష్, వివేక్, అవినాష్, మౌనిక, భవ్యశ్రీ, సంయుక్త వీరందరి కోసం ఈ పాట శ్రీమంతుడు సినిమా నుండి.

వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో విద్యుత్ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి నిలయ ఉంటారు. అంతవరకు వినండి ఇదే పాటను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తొలి కాగితరహిత కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే అందిస్తారు. ఈ కీలక సమావేశంలో విబిజీ రామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతల సవాల్ను తాము స్వీకరిస్తున్నట్టు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లోరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ ఉదయం వారు సీఎల్పీకి చేరుకున్నారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరు చర్చకొచ్చినా సిద్దమని మంత్రులు స్పష్టం చేశారు. రాష్టంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారమే జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని, తన లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట ఖజానాకు చిల్లు పెట్టి తెలంగాణ సొమ్ముతో జల్సాలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జిఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్ట్రంలోని ధాన్య నిల్వలు, రవాణా,

ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్రీడల గురించి ఖచ్చితమైన, వేగవంతమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తారు. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభను, కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలవరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీ మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినే టైం. సో మరి ఈ రోజు మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వినబోతున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ అయినటువంటి సినిమాల నుంచి పాటల్ని ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో విందాం. సో మరి మీ మెమరీ బాక్స్ లో ఈ మధ్య కాలం విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు మీకు వినాలనుకుంటే 04023240852కి వాట్సాప్ చేయండి. అండ్ వాట్సాప్ చేసే ముందు మీ పేరు, మీ ఊరు, మీరు వినాలనుకునే పాటని అలా చకచకా టైప్ చేసి 04023240852కి వాట్సాప్ పంపేయండి. మరి మొదటగా నేను మీ అందరి కోసం 1990లో విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ ఫిలిం కొండో వీటి దొంగ, ఎస్ మెగాస్టార్ చిరంజీవి గారు యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాల నుంచి ఈ పాటతో మన ఎవర్ గ్రీన్ హిట్స్ ని స్టార్ట్ చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎస్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఈ రోజు మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటల్ని. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుంచి మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట గీతాంజలి చిత్రం నుంచి జగడ జగడ జం పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు నల్లగొండ జిల్లా చందంపేట మండలం చిత్యాల గ్రామం నుంచి వెంకటచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీ వాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృష్ణచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్. మరి వారు కొన్నట్లుగా గీతాంజలి చిత్రం నుంచి బాలుగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట సంగీతం సమకూర్చారు ఇళయరాజా.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నాం. అండ్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను అర్జుని మాట్లాడుతున్నాను. అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో లిజినెస్ వాట్సాప్ ద్వారా కోరుతున్నటువంటి పాటలు వింటున్నాం. అండ్ ఈనాటి మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచినటువంటి పాటలు, మీకు బాగా నచ్చినటువంటి పాటలు ఇవాళ మన షోలో మనం వింటున్నాం. సో మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు నిజామాబాద్ నుంచి రాకేష్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట ప్రేమ చిత్రం నుంచి యు ఆర్ మై హీరో పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. వివిధ భారతికి నమస్కారం. నమస్కారం అండి. మరి మా కోసం వెంకటేష్ గారు నటించినటువంటి ఒక పాటను ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మెసేజ్ చేశారు. అలాగే రాయగిరి నుంచి దాసరి రవి గారు మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ బ్లాక్ బస్టర్ పాట ప్రేమ చిత్రం నుంచి బాలుగారు చిత్ర గారు కలిసి ఆలపించినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: అంటే నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మీరు నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, 1990 వచ్చినటువంటి అల్లుడు గారు చిత్రం నుంచి కొండ మీద చుక్కపోటు అనే పాటను మా కోసం వినిపించండి అంటూ రంగారెడ్డి జిల్లా బండి రావిరాయల గ్రామం నుంచి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారలక్ష్మి, రాములు, రాములమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సో మరి తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను ప్రసారం చేస్తాం. అండ్ మా కోసం అల్లుడు గారు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ ఉమ్మెడ నుంచి దివాకర్, విమల, యష్ణ మెసేజ్ చేశారు. తప్పకుండా మీరు అడిగినటువంటి పాటను వినిపిస్తాను. అలాగే మా కోసం మోహన్ బాబు గారు నటించినటువంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ అఖిల, అరుణ, రాజేంద్ర, అపర్ణ, అంజలి, అలేఖ్య, రాజేష్ మెసేజ్ చేశారు. మరి వారి కోసం అల్లుడు గారు, మరి ఈ చిత్రం నుంచి కేవి మహాదేవన్ గారు సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలగారు, చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాము. ఈరోజు 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సినిమాల నుంచి పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన ఎవర్ గ్రీన్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు వనస్థలీపురం నుంచి మహేశ్వరి మురళి మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట సీతారామ కళ్యాణ చిత్రం నుంచి రాళ్ళల్లో ఇసుకల్లో పాట మాకోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే ఇదే పాటను రిక్వెస్ట్ చేస్తున్నటువంటి శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుంచి సత్యనారాయణ గారు, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుంచి సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం కేవీ మహాదేవన్ గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బయలు గారు, సుశీలం గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు, నేను మీ ఆర్జే శ్రీని. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఉజ్వల హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ఘర్షణ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి నిన్ను కోరే వర్ణం పాట మా కోసం ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే పాట నేను కోరుతున్నటువంటి శ్రోతలు గజ్వేల్ నుంచి వెంకటేష్, సుగుణ, రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. అలాగే ఆదిభట్ల నుంచి గోపాల్ కృష్ణ మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఘర్షణ, మరి ఈ చిత్రం నుంచి చిత్రగారు పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి ఇవాల్టి మనం ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం వింటున్నాం 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి సూపర్ హిట్ పాటలు మనం వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు, వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామం నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరి దీక్షిత్ మెసేజ్ చేశారు. మరి వారు కోరుతున్నటువంటి పాట శివ చిత్రం నుంచి ఎన్ఏలో పాటను ప్రసారం చేయండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఆదిలాబాద్ నుంచి మెసేజ్ చేశారు హర్షిణి గారు. మరి వారు కూడా శివ చిత్రం నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే ఇదే చిత్రంలో నుంచి ఈ పాటను కోరుతున్నటువంటి శ్రోతలు వెంకటేష్ నందిపేట నుంచి మెసేజ్ చేశారు. మరి అలాగే ఇదే పాటని కోరుతున్నటువంటి శ్రోతలు బుదాం పోచంపల్లి నుంచి బావనల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, నాగమణి మెసేజ్ చేశారు. మరి వారందరి కోసం ఇళయరాజు గారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: వెల్కమ్ బ్యాక్ దోస్తు, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమైన నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇవాళ మన షోలో 1986 నుంచి 1990 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ సినిమాల నుంచి పాటలన్నీ మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మన షోకి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు గచ్చివాలి నుంచి రాజేశ్వర్, మీనా, లోకేశ్వర్, క్రాంతిబాబు, లావణ్య, దుర్గయ్య మెసేజ్ చేశారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి మెసేజ్ చేశారు శివకృష్ణ, భువిక, శ్రీకళ, నాగరాజు, దీప్తి, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హేమశ్రీ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే ఎవర్గ్రీన్ హిట్స్లో మాకోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక విరుడు అతిలోక సుందరి సినిమాల నుంచి ఒక బ్లాక్ బస్టర్ పాట మాకోసం ప్రసారం చేయండి అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంతి, ఆది, హసిని, వైష్ణవి, నితిన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నందిపేట నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు. వారు కూడా మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఒక బ్లాక్ బస్టర్ పాట మా కోసం వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా సమరి మీ అందరి కోసం ఇళయరాజాగారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు, జానకి గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్లో వినిపిస్తూ మీ ఆర్జే శ్రీని మీ అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నాను.

0: మధురిమ.
1: సమయం 11 గంటలు కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 11:03 గుర్తుకొస్తున్నాయిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు అక్కడే బైఠాయించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు గన్ పార్కుకు రావాలని, తాము ఇప్పుడే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30.08% ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అనలాగ్ మెగా ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విజయవంతమైన వినూత్న విధానాలను ఇతర ప్రదేశాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. నిన్న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ధరణి, భూభారతి పోర్టళ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులి ఎస్పీ శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష తర్వాత రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో ఉన్న భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ప్రత్యేక తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నిన్న కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ @ ఏఈఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM వివి స్టూడియోలో టైం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జీ లక్ష్మి. మన తెలుగు సినీ పాటల తోటలో గీతాలుగా విరిసిన, మురిపించిన, అలరించిన గాయని గాయకులు ఎందరో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఎవరికి వారే సాటి పోటీ. మరి ఇవాటి గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్ గా ఒక ప్రముఖ గాయకుడి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయన పాడిన కొన్ని చక్కటి పాటలు వినబోతున్నాం. ఇంతకీ ఎవరబ్బా ఆ ప్లేబ్యాక్ సింగర్ అనుకుంటున్నారా? ఎందుకలిసి ఈ పాటతో చెప్పేస్తాను.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ఇందాక పాట విందాక మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఎస్, సఖీ సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి చరణ్ పడిన సూపర్ హిట్ సాంగ్. ఎస్, ఇవాళ మన సింగర్ ఎస్పి చరణ్ గారు. అసలు ఆ పాట ఏమన్నా పాట చెప్పండి, వినడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది. పిక్చరేషన్ కూడా మణిరత్నం గారు అంతే అద్భుతంగా పిక్చరైజ్ చేశారు సిల్వర్ స్క్రీన్ మీద. అసలు స్పెన్ బాగుండడు అంతే, అంత చక్కగా ఉంటుంది పాట. ఎనీవేస్, మరి ఇక ఎస్పి చరణ్ గారి విషయానికి వస్తే, శ్రీపతి పండితారాధుల చరణ్, ఎస్పి చరణ్ గా మనందరికీ స్వర పరిచితుడు, దిగ్గజ గాయకుడు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తనయుడిగా కూడా అనుకోండి. ఇక తెలుగు, తమిళ, అప్పుడప్పుడు హిందీలో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు చరణ్ తనదైన శైలిలో. గాయకునిగానే కాక నిర్మాతగా, నటుడిగా, యాంకర్ గా కూడా. మరి మరిన్ని విశేషాలు చెప్పే ముందు ఇంకో పాట మీకోసం ఇప్పుడు వినిపిస్తున్నాను, మురారి సినిమా నుంచి. యాక్చువల్ గా ఈ సినిమాతోనే మహేష్ బాబు గారికి ఒక స్టార్డమ్ వచ్చిందని చెప్పాలి, మురారి సినిమా కృష్ణాంశి గారి డైరెక్షన్ లో. అందులో ఈ మూవీలో పాటలు అన్ని కూడా సూపర్ హిట్ సాంగ్సే. ఇక చరణ్ గారు పాడిన ఈ పాట అయితే అల్టిమేట్. మరి వినేద్దామా?

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు మీకు విషయం గుర్తు చేయాలి. మరి ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, భయాలున్నా డాక్టర్ గారితో కాల్ చేయొచ్చు, డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, నివృత్తి చేసుకోవచ్చు. మరి ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఇవి ఫోన్ నంబర్లు. గుర్తుంటుందిగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ వివిధ భారతి నుంచి. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, ఎస్పి చరణ్ గారు పుట్టింది, పెరిగింది, చదువు అన్ని చెన్నైలోనే. నాన్న, అత్తలు, సోదరి అంతా సినీ నేపథ్య సంగీతానికి చెందినవాళ్లే. ఆల్మోస్ట్ సినీ సంగీతంలోనే పుట్టి పెరిగారనే చెప్పొచ్చు. మరి చరణ్ గారు కూడా పేబ్యాక్ సింగింగ్ నే కెరీర్ గా ఎంచుకోవడం సహజం. అంతే కదా, ఇక గాయకుడిగా తన ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు, పాడుతున్నారు కూడా. వింటూ ఉండండి వివిధ భారతి. ఈ పాట తర్వాత ఇంకొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇప్పుడైతే వినిపిస్తున్నాను మన్మథుడు సినిమా నుంచి ఈ లవ్లీ మెలోడీ. చరణ్ గారి వాయిస్ నుంచి ఎంత అద్భుతంగా జాలి పరిందో ఈ పాట. వింటూ అలాగా వింటూ ఉండిపోతాం అంతే. మరి విందామా?

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో సింగర్ స్పెషల్ గా ఎస్పీ చరణ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తమిళ సినిమాల్లో గాయకుడుగా సినీ ప్రస్థానం ప్రారంభించారు ఎస్పీ చరణ్. తెలుగులో గుర్తింపు వచ్చింది మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన సఖీ సినిమాలో పాటతో. అందుకే ఆ పాట ముందుగా వినిపించాను. ఆ పాట విన్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఎస్పీ చరణ్ పాటలు వినబోతున్నామని. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ సంగీత దర్శకులందరికీ పాటలు పాడారు. మీకు తెలుసా, చరణ్ గారు సంగీతం నేర్చుకోలేదు, తండ్రిని చూస్తూ నేర్చుకున్న సంగీత జ్ఞానం, ఏర్పడిన ఆసక్తి, పుట్టుకతో వచ్చిన చక్కటి కంఠస్వరం. మరి వెరసి ఎస్పీ చరణ్ అనే సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను అమ్మాయి బాగుంది కదా, ఎంత బాగుంటుంది కదా ఈ పాట. అమ్మాయి బాగుంది సినిమాలోనే ఈ పాట ఇప్పుడు మీకోసం ఆస్వాదించండి.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. మరి మరిన్ని కబుర్లు చెప్పే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం చేస్తోంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని వివిధ భారతి. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలున్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324085, 0402324083, 0402955093. మర్చిపోకండి, ఈ మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. మరి ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, మనందరికీ తెలుసు ఎస్పీ చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది. అంతెందుకు కళ్ళు మూసుకుని వింటే మనకి బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టే అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఇప్పుడు మనం వింటున్న పాటలన్నీ కూడా 90s and 2000 అంటే మిలీనియం స్టార్టింగ్ లో వచ్చిన పాటలే. అప్పటికి ఇప్పుడు ప్రముఖ హీరోలు అందరూ కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నారు. మహేష్ బాబు గారు కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, వాట్ ఎవర్, వాళ్ళందరి పాటల్లో సినిమాల్లో చరణ్ గారి కాంట్రిబ్యూషన్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి యంగ్ జనరేషన్ కాబట్టి వాయిస్ కూడా యాప్ట్ గా సూట్ అయింది అనిపిస్తుంది. అందుకే పాడిన పాటలు అన్ని కూడా సూపర్ హిట్టే. మరి అయితే ఇప్పుడు వినిపిస్తున్నాను నీకు నేను నాకు నువ్వు. ఈ సినిమా నుంచి తెలుగు భాష గొప్పతనం గురించి ఎంత అద్భుతంగా పాడారో చరణ్ గారు, నిజంగా చాలా బాగుంటుంది. మనం తెలుగు భాష మాధుర్యాన్ని గురించి మాట్లాడుకోవాల్సిన ప్రతి సందర్భంలో ఈ పాట కంపల్సరిగా గుర్తొస్తుంది అండ్ వినిపిస్తుంది కూడా. మరి మరోసారి వినేద్దామా.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎస్వి చరణ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను ఆస్వాదిస్తున్నాం కదా. ఇవన్నీ కూడా టైమ్లెస్ సాంగ్స్ అనమాట. మనం ఈ పాటలు వింటుంటే అలా వెనక్కి వెళ్ళిపోతాం ఆ టైంలోకి. అంత చక్కగా ఉంటాయి ఈ పాటలన్నీ కూడా. ఇక ఇందాకే అనుకున్నాం కదా చరణ్ గారి గొంతు దాదాపు బాలసుబ్రహ్మణ్యం గారి గొంతులానే ఉంటుంది అని. మరి పాటలో తనదైన గుర్తింపు కనిపించేలా చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి మరి. ఎందుకంటే మనము బాలసుబ్రహ్మణ్యం గారి పాట వినని రోజంటూ లేదు, ఆయన పాడిన జోనర్ అంటూ లేదు. సో ఆయన పోలి ఉండే గొంతుతోటి పాటలు పాడి తనదైన గుర్తింపు తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు కదా. సో ఇక్కడ తండ్రిని అనుకరించకుండా తన స్టైల్లోనే పాటలు పాడారు. అనన ప్రేక్షకులు ఇష్టపడ్డారని చెప్పడానికి ఇప్పుడు మనం వింటున్న పాటలే బెస్ట్ ఎగ్జాంపుల్స్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు మరో పాట వినేద్దామా? వర్షన్ సినిమా నుంచి ఎస్పీ చరణ్ సుమంగిలి పాడిన పాట. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ పాట. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ నిలిచిపోయింది మన మనసుల్లోనూ, అలాగే చరణ్ గారి కెరీర్ లో కూడా. మరి మరోసారి మీకోసం

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్ లియాన్ వివిధ భారతి సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం, ఆస్వాదిస్తున్నాం. యాక్చువల్ గా ఈ పాటలు అవి వచ్చినప్పుడు కొంచెం అక్కడ చిన్న చిన్నపిల్లలుగా ఉన్నవాళ్ళు, అంటే 80s 90s కిడ్స్, ఇప్పుడు ఒక కొంచెం పెద్దవాళ్ళు అయింటారు కదా. సో ఆ పాటలు వింటున్నప్పుడు, ఈ పాటలు వింటున్నప్పుడు చిన్నతనంలోకి కంపల్సరిగా వెళ్తారనమాట. అది ఈ పాటల స్పెషాలిటీ. ఇక ఈ పాటలు వింటున్నప్పుడు మరో విషయం కూడా అర్థమవుతుంది మనకి. సెలెక్టివ్ గానే పాటలు పాడతారు చరణ్ గారు అని. అవి కూడా ఎక్కువగా మెలడీసే, వినేటప్పుడు కలిగే ఆహ్లాదం, పాటను ఇష్టపడేలా, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా చేస్తుంది. మనసుకు దగ్గరగా అనిపించే భావోద్వేగాలను ఎలివేట్ చేసే పాటలే ఎక్కువగా ఉంటాయి చరణ్ గారి కెరీర్ లో. మరి పర్టికులర్ గా మన తెలుగు సినిమాల్లో ఇవి వింటుంటే మనకు అర్థమైపోతుంది కదా. మరి మరిన్ని కబుర్లు చెప్తాను ఒక పాట వినిపించి. ఇప్పుడు శ్రీరామ్ సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి స్వరకల్పనలో ఎస్పి చరణ్, ఉషా పాడిన పాట. ఎంత బాగుంటుందో ఈ డ్యూయట్. మరి ఆస్వాదించండి ఈ మెలోడీని

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి సింగర్ స్పెషల్ గా ఎస్పీ చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన చక్కటి పాటలను వింటున్నాం. మరి మరిన్ని కబుర్లు చెప్పుకునే ముందు, మరిన్ని పాటలు వినే ముందు మీకు విషయం గుర్తుచేయాలి. వినోదంతో పాటు విజ్ఞాన్ని అందించడం వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిలియర్ అంటే ఏంటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశాలకు సంబంధించి మీకేమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఫోన్ నంబర్లు 0402324085, 0402324085, 0402955-0923. మర్చిపోకండి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు. ఇక గుర్తుకొస్తున్న విషయానికి వస్తే, నేపథ్య గాయకుడుగానే కాకుండా దాదాపు 13 తమిళ సినిమాల్లో నటించి నటుడిగా, సుమారు 6 చిత్రాలను నిర్మించి నిర్మాతగా సినీ పరిశ్రమ మీద తనకున్న మక్కువను చాటుకున్నారు ఎస్పీ చరణ్. తండ్రి చాటు తనయుడిగా ఒక లెజెండరీ సింగర్ నీడన కాకుండా, అంటే మనం చాలాసార్లు విన్నాం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు, నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని రికమెండ్ చేయను, వాళ్ళకి పలానా పాట ఇవ్వండి, పలానా వాళ్లతో పాడించండి అని. వాళ్ళ ప్రతిభను గుర్తించి అవకాశాలు ఇస్తే నాకు సంతోషమని. సో తన స్వశక్తితో, ప్రతిభతో అవకాశాలు అందుకుని ఒక సక్సెస్ఫుల్ ప్లేబ్యాక్ సింగర్ గా సినీ పరిశ్రమలో ప్రేక్షకుల మనసుల్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు ఎస్పీ చరణ్. మరి మరిన్ని కబుర్లు చెప్పుకుందాం ఒక పాట వినేసి. ఇప్పుడైతే హ్యాపీ ఈ సినిమా నుంచి ఈ ఎవర్ గ్రీన్ ఎనర్జెటిక్ సాంగ్ ఎస్పీ చరణ్ గారి వాయిస్ లో వినండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. గుర్తుకొస్తున్న ఇలా సింగర్ స్పెషల్ గా ఎస్పి చరణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన పాడిన పాటలను వింటున్నాం. దిగ్గజ నేపథ్య గాయకుడైన తండ్రితో కలిసి పాటలు పాడటం, కలిసి నటించడం, నిర్మాతగా తాను నిర్మించిన చిత్రానికి స్వయాన తండ్రి సంగీత దర్శకుడు కావడం, ఇవన్నీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చరణ్ గారుల రూపంలో సినీ పరిశ్రమలో అరుదుగా కనిపించే అద్భుతమైన విషయాలు, విశేషాలు. ఇక 100 పాటలు పాడిన ఎస్పి చరణ్ మంచి నటుడుగా కూడా తమిళ ప్రేక్షకులను మెప్పించారు. క్యాపిటల్ ఫిల్మ్ వర్క్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను అందుకున్న చిత్రాలను నిర్మించారు. కొన్ని పాటలను ఎక్కువగా అంటే తరచుగా వింటూ ఉంటాం, ఇష్టపడతాం. కొన్ని పాటలను మాత్రం అరుదుగా అంటే కొన్ని ప్రత్యేక సందర్భాలలోనూ లేదంటే ఇలా గుర్తు చేసుకుని మరీ వింటాం. అలాంటి స్పెషాలిటీ ఉన్న పాటలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎస్పి చరణ్. సఖి నుంచి సీతారామం వరకు ఇటీవలి అఖండ టూర్ నుంచి రాబోయే చిత్రాల్లో కూడా తన గాన గాత్ర మాధుర్యంతో పాటలకు సరికొత్త సొబగులు అద్దే ప్లేబ్యాక్ సింగర్ ఎస్పి చరణ్. దట్స్ వై హీస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ సింగర్స్.

0: The southwest monsoon today has further advanced into entire Delhi, some more parts of Gujarat, remaining parts of Uttar Pradesh, most parts of Madhya Pradesh, Haryana, Punjab, and some parts of Rajasthan. Refreshing showers in the national capital provided much relief from hot and humid weather. In the FIFA World Cup, Belgium staged a stunning comeback to beat Senegal 3-2 after extra time in the round of 32 and qualify for the round of 16. Youri Tielemans scored a 125th minute penalty to seal a dramatic 3-2 victory and extend Belgium's unbeaten run to 17 matches. Co-hosts US registered their first win in the knockout round after 2002 this morning. And with that, we end this news bulletin.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. లక్ష్మి, చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్తుంటాం అబద్ధాలు చెప్పకూడదు, ఎప్పుడు నిజమే చెప్పాలి అని కదా. కానీ కొన్ని విషయాల్లో మాత్రం పిల్లలకు అబద్ధాలు చెప్పడం అలవాటు చేయాలి. ఇదేంటి ఇలా చెప్తుంది లక్ష్మి అనుకుంటున్నారు కదా అందరూ. వాళ్ల మంచి కోసమేనండి అది ఎలాగో చెప్తాను. స్టేట్ ఇన్ ఫ్రెండ్స్

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆన్లైన్ వివిధ భారతి 102.8 FM. తరతరాలు జరిగిన ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక వినేశాం కదా సుప్రీం సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్. యాక్చువల్ గా పాత సినిమా పాట ఎమిడి మొగుడు సినిమాలోని అందం ఇందడం పాటకి రీమిక్స్ పాట. కొన్ని పాటలు అంతే ఎన్ని జనరేషన్స్ తర్వాత అయినా కూడా ఎన్నిసార్లు రీమిక్స్ చేసినా వాటి ఫ్రెష్నెస్, వాటి ఈజ్, ఆ గ్రేట్నెస్ అనేది తగ్గదు, మళ్ళీ సూపర్ హిట్ అవుతాయి. ఇన్వెస్ మరి ఇలాంటి చక్కటి పాటలతో పాటు వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడం వివిధ భారతి స్పెషాలిటీ. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ లో మాట్లాడతారు. మరి ఈ అంశం గురించి మీకు ఏమైనా సందేహాలున్నా, సమస్యలున్నా డాక్టర్ గారితో మాట్లాడవచ్చు, మరి నివృత్తి చేసుకోవచ్చు అండ్ రిలీఫ్ గా ఫీల్ అవ్వచ్చు కూడా. ఫోన్ నెంబర్స్ 0402324-0852, 0402324-0853, 0402955-0923. మర్చిపోరుగా మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లైవ్ ఫోన్ ప్రోగ్రామ్. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మర్చిపోకండి. ఇక చైతన్య స్ఫూర్తి విషయానికి వస్తే, ఇందాక మీతో చెప్పాను కదా చిన్నపిల్లలకి అంటే మనం కొన్నిసార్లు అబద్దాలు చెప్పడం కూడా అలవాటు చేయాలి అని. ఎప్పుడు నిజం చెప్పడం మంచి పద్ధతి అయినా కొన్ని సిచ్యుయేషన్స్ లో మాత్రం అస్సలు కరెక్ట్ కాదు, అంత తెలివైన పని కూడా కాదట, ముఖ్యంగా భద్రత విషయంలో అనమాట. అందుకే కొన్ని చిన్న చిన్న అబద్దాలు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తో సమాధానాలు చెప్పడం అలవాటు చేయాలట పిల్లలకి. మరి ఎలాంటి సందర్భాల్లో పిల్లల్ని ఇలా అబద్దాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి అండ్ స్టేట్ ఇన్ టూ వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వ్యవస్థ నుంచి నేను ఉద్దాంటాను సినిమా నుంచి ఈ సూపర్ ట్రాక్ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

పాట చెప్పండి. సిరిమల్ గారు ఎంత అద్భుతంగా నిర్వచించారు ప్రేమని, అంతే అద్భుతంగా పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అవార్డు కూడా వచ్చింది ఈ పాటకి. ఇక డీఎస్పీ మ్యూజిక్ కాంపిటీషన్ గురించి చెప్పేదే ఉంది. ఎనీవేస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. చైతన్య స్ఫూర్తి సమయం. మరి పిల్లలకి కొన్ని సందర్భాల్లో అబద్ధాలు చెప్పడం అలవాటు చేయాలి. ఏ సందర్భంలో అంటే, కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో ఒక్కళ్ళే ఉంటారు, ఎవరైనా అపరిచితులు వచ్చి తలుపుకుంటే ఇంట్లో ఎవరూ లేరని చెప్పకుండా, అమ్మానాన్న లోపల ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు, నేను వాళ్ళని పిలుస్తాను అని చెప్పని చెప్తే, అవతల పర్సన్ మంచివాళ్ళు కాకపోతే కాస్త వెనక్కి తగ్గుతారు, భయపడతారు కూడా, అంటే చెడు చెయ్యాలన్నా కూడా ఆలోచిస్తారనమాట. అండ్ ఇంకోసారి ఏంటంటే, కొన్ని సందర్భాల్లో పిల్లలకి చాక్లెట్లు బొమ్మలంటే చాలా ఇష్టం, తెలియని వాళ్ళు ఎవరైనా వీటిని ఇచ్చేసి కిడ్నాప్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి మన చుట్టుపక్కల. సో అందుకే తెలియని వాళ్ళ నుంచి ఏ వస్తువులు తీసుకోకూడదని పేరెంట్స్ గట్టిగా పిల్లలకు చెప్పాలి. అయినా సరే ఎవరైనా బలవంతం ఇవ్వడం చూశారనుకోండి, నాకొద్దు, మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, నన్ను చూస్తున్నారు అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వచ్చేమని నేర్పించాలి కదా. ఇంకా అన్ని సందర్భాలు ఇలా పిల్లల్ని ప్రిపేర్ చేయాల్సింది చెప్తాను. వింటూ ఉండండి చైతన్య స్ఫూర్తి ఓన్లీ బిగ్గ భారతి. అంటే మీకోసం మరో సూపర్ హిట్ సాంగ్ జూనియర్ ఇంటర్వ్యూ పాడింది నాన్నకు ప్రేమతో, మీకోసం ఆన్ ద వే.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఆన్లైన్ వివిధ భారతి. పిల్లలకు కొన్ని సందర్భాల్లో, అంటే వాళ్ళ భద్రత కోసమే అబద్దాలు చెప్పేలా ప్రిపేర్ చేయాలి తల్లిదండ్రులను చెప్తున్నాను. అందుకు సంబంధించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్ గా పిల్లల స్కూల్ నుంచి వచ్చేటప్పుడు, ట్యూషన్ కో పార్కు కో వెళ్లేటప్పుడు ఎవరైనా అపరిచితులు లిఫ్ట్ ఇస్తామంటే ఆ వెహికల్ కి దూరంగా జరిగి నన్ను తీసుకెళ్లడానికి మా అమ్మ లేదంటే నాన్న ఆల్రెడీ వస్తున్నారు, దారిలో ఉన్నారు అని చెప్పమని చెప్పాలి. అయినా అవతల వాళ్ళు వినకపోతే భయపడకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తూ హెల్ప్ కోసం గట్టిగా అరవాలని నేర్పించాలి. అండ్ మరో విషయం, పర్సనల్ డీటెయిల్స్ ని, అంటే ఎక్కడుంటున్నారు, ఏంటి, మీ నాన్న నాన్న ఏం చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు కూడా కొత్త వాళ్ళకి చెప్పొద్దని, నాకు తెలియదని చెప్పని, నాకు పర్మిషన్ లేదు చెప్పడానికనే చెప్పమని చెప్పాలి. ఎవరైనా మిస్బిహేవ్ చేసి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దంటే మాత్రం ఖచ్చితంగా ఆ సంగతి పేరెంట్స్ కు చెప్పాలి అనే విషయం నేర్పించాలి. అండ్ ఇంకో విషయం, ఏ విషయమైనా సరే తల్లిదండ్రులతో పిల్లలు భయం లేకుండా షేర్ చేసుకునే నమ్మకం కలిగించే బాధ్యత పేరెంట్స్దే. ఇలా చేస్తే అమ్మ కొడుతుంది, ఇలా చేస్తే నాన్న తిడతాడనే భయం లేకుండా ఏదైనా సరే వాళ్ళు చెప్పగలిగితే మాక్సిమం ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు అన్నమాట. ఈ అబద్దాలు ఎవరిని మోసం చేయడానికి నేర్పేవి కావు, పిల్లలు తమని తాము రక్షించుకునే దానికే. కాబట్టి తల్లిదండ్రులు ఈ అబద్దాలను పిల్లలకు నేర్పించడం తప్పనిసరి. సో మీ పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటారుగా. మరి సమయం 12:30 కావస్తుంది, కొన్ని క్షణాల్లోనూ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత 7 నవంబర్లో జోహనెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి, యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భవిష్యత్తులో
డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్య మంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ, దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాది తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఈక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో, కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి క్లాక్ల టైం 12:40 దాటింది. స్టే ట్యూన్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Welcome to Eat Fit with me, Arjun Lakshmi.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి 118 నుంచి యాజన్ లేజర్ పడిన సూపర్ సాంగ్ వినేసాం. యాక్చువల్ గా ఎలాంటి మూడ్ అయినా సెట్ చేసి రిలాక్స్ మోడ్ లో తీసుకొచ్చే పవర్ ఉంటుంది మ్యూజిక్ కి. అందుకే పాటలు ఎప్పుడు వింటూ ఉండాలి, అంటే వివిధ భారతిని వింటూ ఉండాలి. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోరిన్ కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా హ్యాపీగా డాక్టర్ గారు కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోకండి, ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. ఇక మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి సిద్ధంగా ఉంటారుగా మధ్యాహ్నం. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే, మన భారతీయ సంస్కృతిలో ఆహారంలో పెరుగు కంపల్సరీ కదా. విందు భోజనం కూడా పెరుగుతోనే సంపూర్ణం అవుతుంది. చాలా మంది పెరుగుని ఇష్టంగా తింటారు, లేదంటే మజ్జిగ చేసుకునైనా తాగుతారు. అన్నంలో కలుపుకోవడం తినడం ఇష్టం లేకపోతే చక్కగా పెరుగులో చక్కెర వేసుకుని కూడా తింటారనమాట. ఇంతకీ పెరుగులో షుగర్ కలుపుకొని తినడం మంచిదేనా కాదా, తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

అదన్నమాట విషయం. సరిలేరు నీకెవరు సినిమా నుంచి ఒక క్యూట్ సాంగ్ వినేశాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM ఈట్ ఫిట్ టైమ్. మరి పెరుగుని చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా, ఒకవేళ మంచిదైతే ఏంటి అడ్వాంటేజెస్, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా. యాక్చువల్గా పెరుగు చక్కెర కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి డీహైడ్రేషన్ రాకుండా చేయడం మాత్రమే కాక శరీరానికి అవసరమైన ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుందట. అండ్ మీకు తెలుసా, నీరసంతో బాధపడే వారికి పెరుగు చక్కెర కాంబో చాలా బెస్ట్ అంటడో. ఇలా తింటే నీరసం వంటి సమస్యలు అలా పరారైపోతాయట. మరి ఇంకా ఉండే అడ్వాంటేజెస్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం ఒక సూపర్ ట్రాక్ ఆన్ ద వే 18 pages మూవీ నుంచి. ఎంజాయ్ దిస్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఈట్ ఫిట్ టైం. మరి పెరుగును చక్కెరని కలిపి తీసుకుంటే మంచిదేనా? ఒకవేళ అలా మంచిదైతే ఏంటా ప్రయోజనాలు? ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉండటం వల్ల ఇది గట్ హెల్త్ కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంటున్నారు నిపుణులు. జీర్ణక్రియకు కూడా చాలా మంచిదట తెలుసా? ఇక కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను తగ్గించి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందుల నుంచి కూడా కాపాడుతుందట. ఇంకా ఉన్నాయి పెరుగు వల్ల ఉపయోగాలు, చెప్తాను, వింటూ ఉండండి. ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో. ఇప్పుడు వినిపిస్తున్నాను రౌడీ బాయ్స్ మూవీ నుంచి మంగ్లీ పడిన సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. అసలు మంగ్లీ వాయిస్ లో ఎనర్జీ ఉంటుంది చూడండి, పాట రూపంలో అలా ఫ్లో అవుతూ ఉంటుందంటే మనం అలా కొట్టుకుని పోతాం. మరి మరోసారి వినండి.

సూపర్ ఎనర్జెటిక్ సాంగ్వినిసం బ్రౌడ్ బై స్మూది నుంచి అండ్ మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మరి వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది మన వివిధ భారతి. అందులో భాగమే ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 ప్రసారం అయ్యే హలో డాక్టర్ ఫోనిన్ ప్రత్యక్ష కార్యక్రమం. మరి ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సందేహాలున్నా సమస్యలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోకండి మధ్యాహ్నం 2:15 అంటే మనకి 1 అవర్ మాత్రమే టైం ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి హలో డాక్టర్ కార్యక్రమం కోసం. తెలుసు కదా అంశం ఏంటో, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ. మరి మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు ఈ మధ్యాహ్నం 2:15. ఇక ఈట్ ఫిట్ విషయానికి వస్తే పెరుగు చక్కెర కలిపి తింటే మంచిదేనా కాదా, ఒకవేళ మంచిదైతే ఎలా మంచిది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి నిద్ర లేని సమస్య అసలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నది, అంటే స్ట్రెస్ వల్ల కావచ్చు, మారిన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు. మనిషి కావాల్సింది ఏంటి, కమ్మని నిద్ర, కడుపు నిండా తిండి. ఆ తర్వాతే కదా మనం ఏదైనా సాధించాలనుకున్నా సాధించేది. సో నిద్ర లేని సమస్యను తరిమి కొట్టి ప్రశాంతమైన నిద్రను అందిస్తుందట. మరి నిద్ర లేని సమస్యతో బాధపడే వారికి పెరుగు బెస్ట్ మెడిసిన్ అనేది ఎక్స్పర్ట్స్ మాట. సో మన పెద్దవాళ్ళు పెరుగుని మన ఆహారంలో భాగంగా ఎందుకు చేస్తారో అర్థమైంది కదా, అందుకే అలా ఫాలో అయిపోవాలంతే. ఏమంటారు, ఓకే ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఫిదా మూవీ నుంచి అందరినీ ఫిదా చేసే పాట. ఎంజాయ్ దిస్.

సమయం 1:10 కాస్తుంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 1:20 షో టైంతో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మి ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. కాగా గన్పార్క్ వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తి డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో వీబీజీ రామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల పంపిణీ, ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తిరుపతిలో వీబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గురుకులాల కొనుగోళ్లలో మొత్తం టెండర్ల విలువ 1,143 కోట్ల రూపాయలైతే 3,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ టెండర్లపై న్యాయ పోరాటాల కంటే అసెంబ్లీ లేదా ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు సమాధానం చెబుతానంటూ జూపల్లి కృష్ణారావు గన్పార్క్ వద్దకు చేరుకుని వెనుదిరిగారు. మరోవైపు అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందించారు. రిటైల్ బంకుల్లో రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ సరఫరా నిబంధనతో పాటు కమర్షియల్ వినియోగదారులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్లు చెప్పారు. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 2 పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో గుడుంబా విక్రయించి ఇప్పుడు మానేసిన 125 మందికి పునరావాసం కింద ఈ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జీఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్టంలోని ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈ మిషన్లో భాగంగా పెండింగ్ ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించడం, ధాన్యం వేలం ద్వారా నిధుల సమీకరణ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టడం వంటి 5 ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ జీరాంజీ పథకంలో నిన్న తొలి రోజు ఉపాధి కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ రాష్టంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి గీత తెలిపారు. ఆకాశవాణితో గీత మాట్లాడుతూ,
1: వికసిత్ భారత్ జీరాంజీ ప్రోగ్రామ్ లో కూడా అందరి కూలీలకు మస్టర్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లా అందరికి కూలీలకు పని దినాలు వేసిన దాంట్లో మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. 125 రోజులు మనం ఉపాధి హామీ కూలీ దినాలు కల్పించే విధంగా వీబీజీరామ్ పథకంలో అవకాశం అనేది కల్పించారు.
0: జిల్లాలో పంటల సాగుకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావద్దని, సాంకేతిక సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆకాశవాణితో చెప్పారు.
2: యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్ గురించి టాక్స్ అదే నిన్ననే యాప్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎవరైనా యాక్చువల్ గా జనరల్ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు.
0: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. అగర్వాడ గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ,
3: పిల్లల్ని వీలైనంత వరకు మన ప్రభుత్వ స్కూళ్ళకే పంపించాలి. ఏమేమి ఫ్రీ? భోజనం, పొద్దున నాస్తా, తర్వాత బట్టలు, బుక్స్ అన్ని ఫ్రీనే అని చెప్పి చెప్పారు. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్, మనం అందరం దీన్ని వాడుకోవాలి.
0: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని 1924 జులై 2 ప్యారిస్ ఒలింపిక్ సమయంలో స్థాపించారు. ఈ సంస్థ ఏర్పడిన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1994లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటినుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బోడుప్పల్లో భూపోరాట నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్లో 18, సీబీఎంలో 21, టెక్స్టైల్ ఫ్యాషన్ టెక్నాలజీలో 21 సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తూ గతంలో కేసులు నమోదైన 35 మందికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఆపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి మండలంలో ఒక జెనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన పశువైద్య సేవలు, తక్కువ ధరల్లో ఔషధాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 26 వరకు ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు చూపిస్తున్నారని, దీనిపై శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తే అధిక ఆధారాలతో నిరూపిస్తానని, నిరూపించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాలు విసిరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. హాలిడేస్ అయిపోయి స్కూల్స్ కాలేజెస్ రీస్టార్ట్, చదువులు హోంవర్క్లు ఎగ్జామ్స్ పేరెంట్స్కి కూడా హెక్టిక్గానే ఉంటుంది అనుకోండి. అసలే వర్షం ఎప్పుడు పడుతుందో ఆగిపోతుందో తెలియట్లేదు, ట్రాఫిక్ జామ్ టెన్షన్ ఒకటి మళ్ళీ కదా. సో ఒక్క రోజులో ఇంత స్ట్రెస్ మధ్య రిలీఫ్ ఏంటో తెలుసు కదా మీకు. ఎస్, మంచి సంగీతం పాటలు అంటే మన వీబీ. సో నేను రెడీ క్వశ్చన్స్తో, మీరు రెడీనా మొబైల్స్తో, కాకపోతే ఒక పాట వినిపిస్తాను ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా? స్టే ట్యూన్డ్.

నిజమే, ఇలాంటి పాటలకు అసలు ఎదురుండదు. ఎన్నిసార్లు విన్నా కూడా అదే ఫీలింగ్, అదే ప్లెజెంట్నెస్. మేము వినోదం నుంచి ఒక సూపర్ మెస్మరైజింగ్ డ్యూట్ వినేసాం. అండ్ మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను, కాకపోతే అంతకంటే ముందుగా మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు మధ్యాహ్నం 2:15 ప్రసారమవుతుంది హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిఎస్ శస్తర్ గారు మీతో లైవ్ ఫోన్ ఇన్ లో మాట్లాడతారు, శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. మరి మీరు ఈ అంశానికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు. ఫోన్ నంబర్లు 0402324-0852, 0402324-0853, 0402955-0923. మర్చిపోరుగా ఈ రోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఇది అంశం. అండ్ మీతో మాట్లాడబోయే డాక్టర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శస్తర్ గారు. మరి ఇక షో టైం విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ టైం అడిగేస్తున్నాను, కేర్ఫుల్ గా వినండి. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో నంబర్ 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది? లెంతిగా ఉంది కదా క్వశ్చన్, సరే మరోసారి చెప్తాను. ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో నంబర్ 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది? భారత టీ ఏది అనే క్వశ్చన్ ఏంటని కదా డౌట్. యాక్చువల్గా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి టీలో, అల్లం టీ, లెమన్ టీ, బ్లాక్ టీ కదా, వీటన్నిటిలో టాప్ నంబర్ 1 గా స్థానం దక్కించుకున్న మన భారతీయ టీ ఏది ఆలోచించండి. ఆల్సో స్ట్రైక్ అయిన వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ప్రేస్ రావి సినిమా నుంచి ఈ మెస్మరైజింగ్ మెలోడీ. ఎంజాయ్ దస్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైమ్ టైమ్. మరింతకు మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 100 టీల జాబితాలో 1 గా స్థానం దక్కించుకున్న భారత టీ ఏది అని. నిజంగానే 1 అనిపించుకుంది, ఎందుకంటే చాలా మంది ఆన్సర్ పంపించారు. ఎవరో కొంతమంది మాత్రం కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేరు చదివేస్తున్నాను. దయానంద్, భిక్షపతి, నిర్మల, శిల్ప, ప్రసాద్, రేఖ, హరీష్ కుమార్, రాకేష్, ఫరీద్, జయలక్ష్మి, ఆడప్, సంతోష్ కుమార్, చింతా శ్రీనివాస్, కృష్ణకుమారి, పాలెం పోలయ్య, హర్షిణి, మహమ్మద్ జైనుద్దీన్, మధుకర్, మురహరి, యశోద, జానకి, పోలపల్లి శ్రీనివాస్, గణేష్ రాజు, శ్రీవత్స, మోహన్, అప్పలరాజు, బ్రహ్మయ్య, కాళ్ళ శ్రీనివాసరావు, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ మసాలా టీ. ఎస్, మనకున్న ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ టీలలో 1 స్థానంగా సంపాదించుకుంది మసాలా టీ. సో ఇది మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం, అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. సో దానికి తగినట్టు అందరూ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ముందు, కాదు పాట వినిపించే ముందు మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ రోజు 2:15 హలో డాక్టర్ కార్యక్రమంలో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ సిస్టర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. మర్చిపోరుగా ఈ రోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. అండ్ ఇప్పుడు మీకోసం ఏం చేయాలి, ముందు పాట వినిపిస్తాను, ఓకేనా? ఏ సినిమా అంటే పెళ్లి మూవీ నుంచి ఒక మెస్మరైజింగ్ మెలోడీ, పాట వినేయండి, ఆ తర్వాత క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి పెళ్లి సినిమా నుంచి ఎస్సీ రాజ్ కుమార్, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్స్ లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన అద్భుతమైన పాట వినేశాం. మరి ఇక నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగేస్తున్నాను. హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? మరోసారి వినండి, హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది? అసలు మనకి హైదరాబాద్ నగరం నడిబొడ్డున కనిపిస్తుంది, తెల్లగా మార్బుల్ పాలరాతితో ఒక వెన్నెల ఇదిలాగా కనిపిస్తుంది, వింతలాగా అనిపిస్తుంది మనకి కదా, ఒక తలమానికం హైదరాబాద్ నగరానికే. మరి అలాంటి బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత టైం పట్టింది ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 0402324 0852. అంటే ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను స్నేహితులు సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్.

0: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM షో టైమ్ టైమ్. మరిందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను హైదరాబాద్ లోని ప్రముఖ బిర్లా టెంపుల్ నిర్మాణానికి ఎంత సమయం పట్టింది అని. మీరు నమ్ముతారా, మొత్తం అందరు అటెన్సరే పంపించారు, ఎంత ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా పంపించారు, అది కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. నేను క్వశ్చన్ అడగడం ఆపేసి పాట ప్లే చేశాను, ఈలోపు ఆన్సర్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట. సో ఎంత అప్డేట్గా ఉన్నారో మన శ్రోతలు మీకు అర్థమైపోతుంది కదా. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు పేర్లు చదివేస్తున్నాను. రాకేష్, ఫరీద్, దస్తగిరి, సంధ్య, ద్రోటంరాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, ఎల్గందల మార్కండేయ, మురహరి, యశోద, జానకి, సేర్ల వెంకటేష్, సుగుణ, మహమ్మద్ జైనుద్దీన్, అప్పలరాజు అండ్ ఇంకా పంపిస్తూనే ఉన్నారు. ఆడప్ సంతోష్ కుమార్, అలాగే దోర్నాల బాలరాజు, మురహరి, యశోద, జానకి, మీ పేర్లు ఆల్రెడీ చదివేశాను అండ్ ఇంకా తిప్పత్తి, మధుకర్ అండ్ రామలక్ష్మి, ఆనందం, పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, రాజేశం, రాకేష్, రమ్య, పవన్, చూడండి ఎంతమంది పంపిస్తున్నారు, పాలెం పోలయ్య, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ 10 ఏళ్ళు. 1966లో మొదలైంది ఆలయ నిర్మాణం. 1976లో ఆలయ ప్రతిష్ట జరిగింది, అంటే విగ్రహం ప్రతిష్ట చేశారు వెంకటేశ్వర స్వామిది. ఇక్కడ బిర్లా టెంపుల్ మనకు చూడడానికి పాలరాతితో నిర్మించబడి ఆకర్షణీయంగా నగరానికి తలమానికంగా కనిపించడమే కాదు, మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ భక్తుల పేరిట పూజలు చెయ్యరు. ఈ గుళ్ళో కేవలం దేవుడి పేరు మీద మాత్రమే పూజలు చేస్తారు. ఇక్కడ మొత్తం ఈ ఒక్క ఆలయంలోనే అలా ఉంటుంది. మామూలుగా మనం వెళ్ళినప్పుడు అర్చన చేయించుకుంటూ పూజలు చేయించుకుంటాం కదా, ఇక్కడ మాత్రం అలా ఉండదు, దేవుడి పేరు మీద మాత్రమే పూజలు జరుగుతాయి. ఇది బిర్లా టెంపుల్ ప్రత్యేకత. మరి ఇప్పటికీ మనకి హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలు అంటే బిర్లా టెంపుల్ ఖచ్చితంగా ఉంటుంది. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేశాను ఆల్రెడీ, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం ఒక పాట వినిపిస్తున్నాను, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

గోరింటాకు సినిమా నుంచి ఒక అద్భుతమైన పాట వినేశాం. ఈ పాటలు ఎప్పుడు విన్నా ఇలాంటి ఫీల్ అనిపిస్తుంది కాబట్టి అద్భుతం అని చెప్పాలి కదా. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం మన వివిధ భారతి ప్రత్యేకత. అందులో భాగమే ప్రతి గురువారం 2:15 ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మరి ఈ రోజు హలో డాక్టర్ లో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏమిటి, లక్షణాలు, కారణాలు, చికిత్స, నివారణ, ఈ అంశం గురించి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ శశిధర్ గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. మరి ఈ అంశానికి సంబంధించి మీకు సమస్యలున్నా సందేహాలున్నా డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. ఫోన్ నంబర్లు 0402324085, 0402324085, 0402955-09223. మర్చిపోకండి 2:15 అంటే మనకి పెద్దగా టైం లేదు, ఇంకాసేపు ఉంది కాబట్టి సిద్ధంగా ఉండండి హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం కోసం. ఇక షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ టైం అయింది, అడిగేస్తున్నాను. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఫాస్ట్ గా ఆన్సర్ ఇచ్చేసేయండి. ప్రముఖ నటుడు కమల్ హాసన్ 100వ చిత్రం ఏంటి? మరోసారి వినండి, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏంటి? ఆలోచించండి. ఆన్సర్స్ లైక్ వెంటనే వాట్సాప్ 0402324085 అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి.

వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైం. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నటుడు కమల్ హాసన్ గారి 100వ చిత్రం ఏమిటి అని. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, కానీ కొంతమంది అయితే తమిళ చిత్రం పేరు చెప్పి దాన్ని తెలుగులో ఇలా తీశారు సినిమా పేరు అని టైటిల్ చెప్పారనమాట. సో నేను చూడండి ఫ్లోలో చెప్పేస్తున్నాను. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకోవట్లేదు, డైరెక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళ పేర్లు చదివేస్తున్నాను. శ్రీనివాస్, కీర్తి, రాజ్కుమార్, దోనల సుదర్శన్, రాజ్కుమార్, చింతా శ్రీనివాస్, రాకేష్, ఫరీద్, మేరసాయిలు, వనమశేఖర్, రేఖ, ఆడప్ సంతోష్ కుమార్, భోగ మార్కెటేయ, అనిత అండ్ ఇంకా పోలేపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ అమావాస్య చంద్రుడు. ఇది కమల్ హాసన్ గారి 100వ సినిమా అనమాట. చాలా మంది కూడా తమిళ సినిమా పేరు పంపించి ఇది డబ్బింగ్ సినిమా అంటే రీమేక్ చేశారు అమావాస్య చంద్రుడు అని చెప్పారు తర్వాత. సో మరి వాళ్ళ ఆన్సర్ అయితే నేను కౌంట్లోకి తీసుకోలేదు, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను అమావాస్య చంద్రుడు సినిమా నుంచి ఈ పాట. అండ్ మీకు గుర్తుంది కదా 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇప్పుడైతే ఈ పాట వినేయండి.

సమయం 2 గంటలు కావస్తుంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైమ్ అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు హలో డాక్టర్తో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM వివి స్టూడియోలో సమయం 2:15. యశోద హాస్పిటల్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: నమస్తే, నిన్ని మీ నీలిమ. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. కిడ్నీలు మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో ఒకటి. కిడ్నీలు రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడం, రక్తపోటును నియంత్రించడం, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి సహాయపడడం వంటి అనేకమైన ముఖ్య విధులను నిర్వర్తిస్తాయని. అయితే నేడు మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామందికి కిడ్నీ సమస్యల బారిన పడి కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని, దీంతో కిడ్నీ వైఫల్యాలు పెరిగిపోతున్నాయని ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారు అంటున్నారు. మరి కిడ్నీ వైఫల్యానికి కారణాలేంటి? ఎందుకు ఈ కిడ్నీ వైఫల్యాలు జరుగుతూ ఉంటాయి? అసలు కిడ్నీ వైఫల్యం అంటే ఏంటి? ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎలాంటి చికిత్స తీసుకోవాలనే విషయాల గురించి మనం డాక్టర్ శశిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్కు కాల్ చేసి కిడ్నీ వైఫల్యం గురించి మీకేమైనా సందేహాలుంటే నేరుగా కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారిని అడిగి సమాధానాలు పొందవచ్చు. నమస్తే డాక్టర్ శశిధర్ గారు.
4: నమస్తే.
3: శశిధర్ గారు, కిడ్నీ వైఫల్యం అంటే ఏంటండి?
4: కిడ్నీ వైఫల్యం అంటే నార్మల్గా కిడ్నీస్ ఫంక్షన్ను మనకి 5 స్టేజెస్కి ఉంటాయండి. కిడ్నీ ఫెయిల్యూర్ జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి సిమ్టమ్స్ అనేది జనరల్గా కాలు వాపు రావటము, ఆయాసం రావటం, నైట్ టైం పద్దాక యూరిన్ పోవటము, యూరిన్లో నురకలాగా రావటము, తర్వాత ఆయాసం రావటము కిడ్నీ ఫెయిల్యూర్ ఒక లక్షణాలు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు జనరల్గా మనకి బాడీలో బ్లడ్ యూరియా కానీ సీరం క్రియాటినిన్ కానీ బ్లడ్ టెస్ట్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఒక సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు ఇవన్నీ.
3: ఓకే, అయితే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ ప్రధాన కారణాలు మీరు చెప్పారు, అంటే ఇందులో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? నార్మల్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి తొందరగా లక్షణాలు బయటపడవు, ప్రాబ్లం వచ్చినట్టు తెలియదు అని అంటుంటారు, ఇది నిజమేనా?
4: ఇది నిజమే అండి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం రీసెంట్గా కూడా మనం చాలా కాలం నుంచి చూస్తున్నాము, వెరీ యంగ్ పాపులేషన్ కూడా అర్లీగా కిడ్నీ ఫెయిల్యూర్ డిటెక్ట్ అవుతూ ఉంది. వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకటి, వాళ్ళు తినే పదార్థాలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. తర్వాత వాళ్ళకి ఒబేసిటీ అనేది చాలా కామన్గా ఉంది యంగ్ పీపుల్లో. స్మోకింగ్, వేరే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటము, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవటము, ప్లస్ కొన్ని ఏంటంటే కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో మనం CKD U అంటాము. యు అంటే అన్నోన్ ఎటియాలజీ. ఇప్పుడు మన శ్రీకాకుళం కానీ ఇట్ సైడ్ మన ఫ్లోరోసిస్ ఎక్కువ ఉన్న చోట్లలో మనం కిడ్నీ వ్యాధులు జనరల్గా యంగ్ ఏజ్లో తొందరగా గమనిస్తూ ఉన్నాం. వీళ్ళు ఏంటంటే నైట్ టైం పద్దాక యూరిన్ రావటము, మైల్డ్గా ఎక్కువ సిమ్టమ్స్ లేకుండా కొంచెం మైల్డ్గా వాపు ఉండటము, నీరసంగా ఉండటము, జనరల్గా వాళ్ళకి బ్లడ్ తగ్గటము, ఇవన్నీ లక్షణాలు ఉండటం వలన వాళ్ళకి జనరల్గా తెలియదు ఇది కిడ్నీ సమస్య వలన అని.
3: డాక్టర్ గారు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
5: హలో మేడం.
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: హన్మకొండ డిస్ట్రిక్ట్, ఎల్గతుర్తి మండల, గోపాల్పూర్ మేడం.
4: నమస్తే సార్, చెప్పండి సార్.
5: ఇజ్రాయల్ సంపత్, నా పేరు.
3: మాట్లాడండి సంపత్ గారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి.
5: డాక్టర్ గారికి ఇవ్వండి.
4: నమస్తే నమస్తే సార్, చెప్పండి సార్.
5: సార్
4: చెప్పండి సార్.
5: నాకు ఎడమది ఎన్నోకన ఎడమది మీదికి అని నొప్పిస్తాను సార్. అప్పుడప్పుడు
4: అదే జనరల్గా మనకి కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉంటే జనరల్గా మనం సింపుల్ యూరిన్ టెస్ట్, బ్లడ్ క్రియాటినిన్, సీరం క్రియాటినిన్, లేదంటే అల్ట్రాసౌండ్ అట్లా ఏమైనా చేసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏమైనా ఉన్నాయో తెలుస్తాయి.
5: తినే పదార్థాలు ఏం, పదార్థాలు ఏం తినాలి సార్? మటన్ చికెన్ లాంటివి ఏం తినాలి?
4: అదే జనరల్గా ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకి ఐడియా వస్తుంది కిడ్నీ పొజిషన్ ఎట్లా ఉంది, కిడ్నీలో ఏమైనా రోగాలు ఉన్నాయా. చేయించుకుంటే బెటర్ ఒకసారి.
3: హలో,
4: సరే అండి.
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: నా పేరు శ్యామ్ సుందర్ అండి. నమస్కారం సార్.
4: నమస్తే సార్, చెప్పండి.
6: కిడ్నీలు ఎంత సైజు ఉండాలి సార్? ఇవి
4: నార్మల్ తాగాలి. చెప్పండి సార్.
6: ఈ నొప్పులు ఉన్నప్పుడు కిడ్నీల పైన ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఈ బీపీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా?
4: సో మీ ఫస్ట్ క్వశ్చన్, ఇప్పుడు నార్మల్ కిడ్నీ సైజ్ అయితే మనకి 9-11 సెంటీమీటర్స్ అట్లా ఉంటాయి. 9 కంటే చిన్నగా ఉన్నది, ఆర్ 8 కంటే కొంచెం ఇంకా చిన్నగా ఉంటే దాని కిడ్నీ సైజెస్ చిన్నగా ఉన్నాయని గుర్తించవలసి వస్తుంది. కొన్ని బీపీ ట్యాబ్లెట్స్ ఎస్పెషల్లీ ఏఆర్బీస్ అంటాం, టెల్మిసాటన్, ఓల్మిసాటన్ అట్లాంటివి వాడటం వల్ల కూడా కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఇంకేమైనా క్వశ్చన్ ఉంటే అడగండి.
6: కిడ్నీలో రాళ్ళు వచ్చినట్టుంటే వాటర్ ఎంత తాగాలి సార్? వెళ్ళిపోవాలంటే
4: నార్మల్గా మనం జనరల్గా ప్రిస్క్రిప్షన్ ప్రకారం అయితే 3-4 లీటర్స్ దాకా యావరేజ్గా తాగాల్సి వస్తుంది.
6: ఈ మూత్రం మంట రావడం ప్రాబ్లం ఏంటి సార్? ఇది కిడ్నీ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా?
4: మూత్రం ఇన్ఫెక్షన్ వల్ల కూడా కిడ్నీ మీద జనరల్గా ఇన్ఫెక్షన్ పాకి దాని వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మగవాళ్ళకి జనరల్గా అబవ్ 55-60 ఉన్నలో ప్రాస్టేట్ ప్రాబ్లం చూడాలి. లేడీస్కి అయితే జనరల్గా మెనోపాజ్ అయిపోతుంది కాబట్టి తర్వాత వాళ్ళు కూడా రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా కిడ్నీ ఫంక్షన్స్ అనేది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి చూస్తూ ఉండాలి.
6: ఓకే సార్.
3: డాక్టర్ శశిధర్ గారు, ఇప్పుడు ఒక లిజనర్ అడిగారు, ఇప్పుడు మాట్లాడిన ఆయన అడిగింది ఏంటంటే రాళ్ళు వచ్చినప్పుడు ఎంత వాటర్ తాగాలని అంటున్నారు. అంటే కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగితే ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది అంటారా?
4: జనరల్గా స్టోన్స్ మనం రెండు టైప్స్ కింద ఆలోచిస్తాము. అది ఏంటంటే, ఒకటి మోర్ దెన్ 5 mm స్టోన్స్ ఉంటే అది కిడ్నీ వాటర్ తాగడం వలన కూడా కొంచెం బ్లాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. లెస్ దెన్ 5 mm స్టోన్స్ అయితే చిన్న మన యూరినరీ ట్రాక్ట్ కూడా 5 mm ఉంటుంది కాబట్టి ఆ స్టోన్స్ వాటర్ ఎక్కువ తీసుకోవడం వలన పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది.
3: హలో,
7: నమస్తే మేడం.
3: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి. నా పేరు గోణశంకరయ్య, రామడుగు మండలం, షానగర్ గ్రామం. డాక్టర్ గారికి నమస్తే.
4: నమస్తే సార్, చెప్పండి సార్.
7: అయితే ఏం లేదు సార్, నాకు ఈ నాది దగ్గర 70 సంవత్సరాలు ఉంటా.
4: చెప్పండి సార్.
7: బీపీ షుగర్ గానీ ఏమి లేదు. ఈ పాదాలు నేను పవర్ రూమ్ చీరలు తయారు చేస్తా, నిలబడితే కదా ఈ పాదాలు నీరు దిగి ఉబ్బుతున్నాయి సాయంత్రం వరకు సార్.
4: మనం కిడ్నీ టెస్ట్లు అట్లా ఏమైనా చేయించుకున్నారా?
7: చేయించినా ఏమీ లేదు అన్నారు. కిడ్నీ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఏమి అంత క్లియర్. నాకు యూరిన్ కూడా సాఫ్ ఉంటది, మూత్రాలు క్లియర్ గా ఉంటాయి సార్. నాకు
4: జనరల్ గా ఏంటంటే ఎక్కువగా మనం నించినప్పుడు కొంతప్పుడు వేరే కారణాల వలన కూడా కాలు వాపులు వస్తాయి. జనరల్ గా కాలు వాపులకి మనం 4 కారణాల కింద గుర్తు చేస్తాము. ఒకటి కిడ్నీ ప్రాబ్లం, ఒకటి థైరాయిడ్ వలన, ఒకటి హార్ట్ ప్రాబ్లం వలన, ఒకటి లివర్ ప్రాబ్లం వలన. కొంతమందికి ఏంటంటే ఎక్కువ టైం నించోవడం వలన వారికోజ్ వెయిన్స్ అని వస్తాయి, నరాలు బాగా పలచబడి దానివలన కూడా ఎడిమా వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం ఎక్కువ శాతం స్టాండింగ్ చాలా టైం ఉండటం వలన ఇట్లాంటి వలన వారికోజ్ వెయిన్స్ వలన కూడా ఉంటాయి. అదే, అందుకని దాని గురించి మీరు ఒకసారి డాప్లర్ టెస్ట్ అనేది కాలుకి ఒకసారి చేయించుకుంటే నరాలు ఏమైనా ఉబ్బినాయా అట్లా అనేది వేరే కారణాలు చూడండి.
7: మళ్ళీ తెల్లవారి సాయంత్రం మళ్ళీ తెల్లవారి తక్కువ అయిపోతాయి, ఎందుకంటే కాళ్ళ కింద మెత్త పెట్టుకుని పండుకుంటా, మళ్ళీ తెల్లవారి మళ్ళీ యథావిధిగా అవుతుంటాయి.
4: అదే, ఇది క్లాసికల్ గా మనం జనరల్ గా ఎక్కువగా నించున వాళ్ళకే ఇట్లాంటివి గమనిస్తూ ఉంటాం. డిపెండెంట్ ఎడిమా అంటాము. డిపెండెంట్ అంటే మనం ఎక్కువ నించోవడం వలన వాపంత తిందకొచ్చి మళ్ళీ మనం పడుకున్న తర్వాత కాలు పైకి పెట్టుకోవడం వలన అది డ్రైన్ అయ్యి హార్ట్ లోకి ఎడిమా అనేది తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. మందులు వాడాలి జనరల్ గా. తర్వాత ఏంటంటే మనం ఒకసారి వేరే టెస్ట్లు కూడా ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా థైరాయిడ్ టెస్ట్, హార్ట్ చెకప్,
7: పెరుగు తింటారు, రెండవది నెయ్యి తింటారు సార్. మరి ఇంట్లో దీని వల్ల కూడా ఏమన్నా?
4: దాని వల్ల ఏమి ఉండదు, జనరల్ గా ఎక్కువ సాల్ట్ ఇంటేక్ అట్లా ఏమైనా ఉంటే మనకి వాపు అనేది గమనించవచ్చు.
7: ఇబ్బంది అయిన తర్వాత ఎప్పుడైనా ఇబ్బంది అయితే ఉండే సార్? మరి
4: అదే మనం జనరల్ గా చూడాల్సి వస్తుంది అండి, అంటే స్కానింగ్ అది చేసి ఏమైనా నరాలు ఏమైనా ఉబ్బినాయా, వారికోజ్ వెయిన్స్ అట్లా ఏమైనా ఉన్నాయేమో చూడాలి.
3: మీరు దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించండి ఫస్ట్,
7: కరీంనగర్
3: వెళ్ళి చూపిస్తే ఆ నెఫ్రాలజిస్ట్ గారు మీకు సజెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. మీరు వింటున్నారు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోనింగ్ కార్యక్రమంలో. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29550923 నెంబర్లకు కాల్ చేసి మీకు కిడ్నీ వైఫల్యాల గురించి కానీ కిడ్నీలో ఏమైనా సమస్యలు ఉంటే డాక్టర్ శశిధర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, రేడియో సౌండ్ తగ్గించాలండి లేకపోతే కాల్ కట్ అవుతుందండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: యాదవ్ డిస్ట్రిక్ట్ బొమ్మలరావురం మేడం.
4: చెప్పండి సార్.
8: సార్ కిడ్నీ ఫెయిల్ అవడానికి కారణం ఏంటి సార్?
4: కిడ్నీ ఫెయిల్ అవడానికి జనరల్ గా మనకి 4-5 మెయిన్ కారణాలు ఉంటాయి. షుగర్ అన్కంట్రోల్ ఉండటం వలన, బీపీ ఎక్కువ ఉండటం వలన, జెనెటిక్ ప్రాబ్లమ్స్ వలన జనరల్ గా కిడ్నీలో బుడగలు అట్లా రావటము, ఎక్కువ కాలం మనం నిప్పుల మందులు వాడటము, పెయిన్ కిల్లర్స్ అట్లా వాడటము, డైట్ అది సరిగ్గా ఫాలో అవ్వటము, జనరల్ చెకప్స్ లేకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనకి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి. ఎక్కువ శాతం మనకి షుగర్ వల్లనే ఎక్కువ శాతం మనం గమనిస్తాం. వాటర్ తక్కువ వాటర్ అంటే జనరల్ గా 3-4 లీటర్స్ అయితే తాగాల్సి వస్తుంది. వాటర్ తక్కువ అవడం వల్ల, డీహైడ్రేషన్ వల్ల టెంపరీగా కిడ్నీ సమస్యలు రావచ్చు, కానీ అది అంత కామన్ అయితే కాదు. ఎక్కువ శాతం మనం ఇప్పుడు 100 మంది పేషెంట్స్ చూస్తే ఎక్కువ 60-70% మంది షుగర్ వల్లనే కిడ్నీ సమస్యలు ఎక్కువ గమనిస్తాం.
8: ఓకే
4: నమస్తే
3: సార్. ఇప్పుడు ఈ బీపీ షుగర్ వల్ల ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు, అసలు ఎందుకు కిడ్నీలు ఎఫెక్ట్ చేస్తాయి సార్ బీపీ షుగర్?
4: జనరల్గా షుగర్ అనేది మనకి వెరీ సైలెంట్ డిసీజ్ ఉండటం వల్ల చాలామంది గుర్తించబోటము, లేకపోతే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని రెగ్యులర్ చెకప్స్ లేకపోవటం వలన. ఇదేంటంటే మన షుగర్ ఒకసారి కంట్రోల్ కాకపోతే లాంగ్ టర్మ్లో కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. బీపీ కూడా ఎక్కువ శాతం కంట్రోల్ కాకుండా మందులు కరెక్ట్గా వాడకపోవటం వల్ల ఇవన్నీ కూడా కిడ్నీ మీద డెఫినెట్గా ప్రభావం పడుతుంది.
3: అంటే ఇప్పుడు ఒక్కసారి లాంగ్ టర్మ్లో కిడ్నీకి క్రానికల్ డిసీజెస్ వల్ల లాంగ్ టర్మ్లో కిడ్నీ ఎఫెక్ట్ అయితే మళ్ళీ మనం ప్రాపర్ మెడిసిన్ కానీ డైట్ కానీ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే నష్టపోయిన కిడ్నీలను మళ్ళీ మనం తిరిగి పూర్వస్థితిలోకి తేవచ్చా?
4: పూర్వస్థితిలో కంటే జనరల్గా కిడ్నీ మన కిడ్నీ ఫెయిల్యూర్ మనం 5 స్టేజెస్ కింద గుర్తిస్తాము. జనరల్గా 2-3 అయితే మనం రివర్సిబుల్ కాజెస్ చూసి మనం ట్రీట్ చేయొచ్చు. ఒకసారి 4th స్టేజ్ కానీ ఎండ్ స్టేజ్ కానీ వెళ్తే అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది ట్రీట్మెంట్ చేయటము. సో అందుకని మనం బేసిక్గా ఏ షుగర్ పేషెంట్ కన్నా సింపుల్ ఒక యూరిన్ టెస్ట్, యూరిన్ ఆల్బ్యూమిన్ బై క్రియాటినిన్ రేషియో, క్రియాటినిన్ ప్రివెంటివ్ మెజర్స్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, ఇట్లా మనం టెస్ట్లు చేసుకుని మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే జనరల్గా కిడ్నీ సమస్యలు అనేది రాదు. ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్ జనరల్గా మనం బాగా కంట్రోల్ చేసుకుంటే నెక్స్ట్ 20 ఇయర్స్ జనరల్గా ఏం ఇష్యూస్ రావని ఒక డిక్టమ్ ఉంటుంది. సో మనకి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఫస్ట్ 20 ఇయర్స్ ఆఫ్ డయాబెటీస్లోనే వస్తాయి. అందుకని ఆ టైంలోనే మనం చాలా కేర్ఫుల్గా షుగర్ని బాగా కంట్రోల్ చేయటం అనేది చాలా ముఖ్యమైనది.
3: ఓకే హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
9: నమస్కారం అండి.
4: నమస్తే సార్, చెప్పండి.
9: నా పేరు ఆనంద్ అండి, 49 ఏజ్
4: సార్. చెప్పండి.
9: ఇక్కడ ఉప్పల్లో ఉంటున్నాం అండి, గట్టిసార్ దగ్గర.
4: చెప్పండి సార్.
9: నా ఏజ్ వచ్చేసి 49 ఇయర్స్ సార్.
4: సార్
9: లాస్ట్ 1.5 ఇయర్స్ షుగర్ వచ్చిందండి, 400 వచ్చేసింది. ఇప్పుడు వాటి వల్ల మిల్లెట్స్ ఇవి ఆరోగ్యం పాటిస్తుంది, కంట్రోలేండి సార్ టాబ్లెట్స్ వాడుకుంటూ. ఈ షుగర్ వల్ల కిడ్నీలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ ఏమైనా జరుగుతాయి సార్ ముందు?
4: అంటే షుగర్ అన్కంట్రోల్డ్ ఉండి మనం ఒకవేళ కిడ్నీలో ప్రోటీన్ లాస్ అనేది సింపుల్ యూరిన్ టెస్ట్ అట్లాంటివి చేయటం వల్ల మనం అర్లీ కిడ్నీ డ్యామేజ్ అనేది మనం గుర్తించవచ్చు. షుగర్ ఎప్పుడైనా అన్కంట్రోల్డ్గా ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ అనేది డెఫినెట్గా మనకి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది.

0: అది బాగానే ఉంది సార్, అంటే షుగర్ కంట్రోల్లోనే ఉంది కాబట్టి మనం రెగ్యులర్ గా చెకప్స్ ఉంటే సరిపోతుంది. సింపుల్ యూరిన్ టెస్ట్, క్రియాటినిన్ అట్లాంటి 6 మంత్స్ కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: అమ్మా, నేను సికింద్రాబాద్ విజయ మాట్లాడుతున్నామా?
0: చెప్పండి మేడం.
2: నమస్కారం అండి.
0: నమస్కారం మేడం.
2: అది టాబ్లెట్లు ఎక్కువ వాడితే ఏమైనా కిడ్నీ ప్రాబ్లం వస్తుందా అండి?
0: అంటే టాబ్లెట్స్ అంటే ఏ పర్టికులర్ టాబ్లెట్ అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది.
2: నిద్రకి వేసుకుంటామండి, ఇంకొకటి మోకాలు నొప్పి కొనేసి ఒకటి వేసుకుంటాము, ఇంకొకటి ఏమో లివోజిన్ అనేసి బ్లడ్ లేదు దానికని వేసుకుంటా, దానికనేసి నీళ్ళు బాగా తాగుతానండి నేను. చాలా ఆ చిన్న బాటిల్ ఉంటుంది కదా, ఒకటొక్కసారి తాగేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క బాటిల్ తాగుతూనే ఉంటాను, తాగుతానో లేదా పరిగెత్తుతాను బాత్రూమ్కి. అట్లా ఊకే బాత్రూమ్కి పోతా ఉంటే ఇట్లా టాబ్లెట్ తింటుంటే ఏమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉందా అనేసి.
0: అంటే వద్దాక యూరిన్ వెళ్ళటం అనేది కూడా మనకి ఒక అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం కింద గుర్తించవచ్చు.
2: నైట్ లో ఒక టైం లేస్తుంది అంతే. అంటే ఆ టైంలో నేను లేవకూడదు అనుకుని ఒక్క బాటిల్ తాగేసి బాత్రూమ్ పోయేసి వచ్చి పడుకుంటాను, అంటే మళ్ళీ మార్నింగ్ 5 o'clock 6 o'clock అట్లా లేచి బాత్రూమ్కి వెళ్తాను అనమాట. అంతే కానీ టాబ్లెట్ మాత్రం 2 నిద్రకు వేసుకుంటాను, 2 ఏమో కాళ్ళ నొప్పులకు వేసుకుంటానండి.
0: కాళ్ళ నొప్పులకి ఏం టాబ్లెట్లు వాడుతున్నారమ్మ?
2: అది ఒక్క నిమిషం నేను చెప్తాను.
0: జనరల్ గా ఏంటంటే హెవీ డోస్
2: కార్టిజన్ అనే ఉంది కదండి, బ్రౌన్ కలర్ లో అది వేసుకుంటాను, లివోజన్ వేసుకుంటాను, నిద్రకు అనేసి 2 గోళీలు వేసుకుంటాను, ఒకటి కనకాంబరం కలర్, ఒక ఫిజిషియన్ ఇచ్చినారు అది 2 వేసుకుంటాను నైట్ లో. అది వేసుకుంటే నేను నిద్ర వస్తుందండి నాకు, ఎక్కడ నిద్ర రాదండి. అట్లన్నీ ఆ గోళీ వేసుకోవాలి కంపల్సరీ, వేసుకున్న 1 అవర్కి తర్వాత వస్తుంది నిద్ర. అందుకే అట్లా 9 o'clock అట్లా వేసుకుంటే 10 o'clock నిద్ర వచ్చేస్తుంది.
0: అంటే ఏ టాబ్లెట్స్ ఎక్కువ కాలం వాడటం కూడా మంచిది కాదు, అవన్నీ కూడా కిడ్నీ మీద వేరే కారణాల వలన అక్యూట్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అంటాము. అదేంటంటే సింపుల్ యాంటీబయాటిక్స్ వలన కూడా మనం ఈ రోజుల్లో గమనిస్తాము, సింపుల్ ఆగ్మెంటిన్ రోజు రొటీన్ గా వాడే టాబ్లెట్స్ వలన కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ ఏ టాబ్లెట్స్ అన్నా కూడా మంచిది కాదు. ఇప్పుడు ఈ మధ్య గవర్నమెంట్ కూడా ఇప్పుడు సింపుల్ చాలా మంది ప్యాన్డీ అని వాడుతూ ఉంటారు గ్యాస్ గురించి, అది కూడా 3 మంత్స్ కంటే ఎక్కువ వాడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని దాన్ని కూడా బ్యాన్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో సింపుల్ టాబ్లెట్స్ మనం ఎక్కువ కాలం ఎక్కువ డ్యూరేషన్ వాడటం కూడా అవసరం లేకుండా వాడటం కూడా మంచిది కాదు. కిడ్నీకి సేఫ్, మీరు ఇప్పుడు వాడే టాబ్లెట్స్ అన్ని కిడ్నీకి సేఫే ఉన్నాయి, నిద్ర టాబ్లెట్స్ మాత్రం ఎక్కువ కాలం మనం డ్యూరేషన్ వాడకూడదు.
2: అదేనండి, ఆయన ఫిజిషియన్ గారు ఏం చెప్పిందంటే ఈ గోళీలు ఎక్కువ వాడకూడదు, మీరు ఒక్కసారి సైకియాట్రిస్ట్ కలవండి అని అన్నారు. సైకియాట్రిస్ట్ ఎందుకు కలవాలండి? ఇప్పుడు టాబ్లెట్లకు కూడా సైకియాట్రిస్ట్ కలవాలా నిద్ర లేకుంటే?
0: అంటే కొన్ని నిద్రలో లేని టాబ్లెట్స్ ఇప్పుడు జనరల్ గా గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మనం తీసుకోగలుగుతాము. ఇంతకుముందు అంటే అది కామన్ గా ఏ మెడికల్ షాప్ కి వెళ్ళినా తీసుకోవచ్చు. ఎక్కువ కాలం మన నిద్ర టాబ్లెట్స్ అయితే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ సూటబుల్ డాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోకూడదు. అది దాని గురించి చెప్పండి.
2: ఆ గోళీలు బాగా అలవాటు అయిపోయింది, వేసుకుంటే గానీ నిద్ర రాదు. అది ఇంత లేసేదేమో వద్దున్న జల్లి కూడా లేచేది లేదు, 9-10 అవుతుంది మళ్ళీ అంత నిద్ర వచ్చేస్తుంది బాగా.
0: అవునమ్మా, ఏ మందులన్నా మనం ఎక్కువ డ్యూరేషన్ వాడటం మంచిది కాదు.
1: మీరు వింటున్నారు కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2955-0923 ఈ నెంబర్లకు కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అంటే కిడ్నీ వైఫల్యాలు అలాగే కిడ్నీ సమస్యల గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ శశిధర్ గారు, మీరు ఇందాక క్రియేటిన్ టెస్ట్ అని ఇద్దరు ముగ్గురు లిజనర్స్కి కాలర్స్కి ఆన్సర్ చేశారు, అసలు క్రియాటిన్ అంటే ఏంటండి?
0: క్రియాటిన్ అనేది నార్మల్గా మన మజిల్ మాస్ నుంచి రిలీజ్ అయిన ప్రోడక్ట్ అండి. జనరల్గా ఎనీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం క్రియాటిన్ అనేది పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఏంటంటే క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ టెస్ట్ అని ఏ ల్యాబ్ అన్నా కామన్గా ఇస్తూ ఉన్నాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ లేకపోతే క్రియాటిన్ పెరగకముందు కూడా సిస్టాటిన్ సి అని

0: కొత్తగా టెస్ట్ వచ్చింది. అది కూడా మనకి ఏంటంటే ఏమైనా అర్లీ సైన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్ అనేది తెలుసుకోవడం ఎప్పుడన్నా ఇంపార్టెంట్. ఎక్కువగా మనం ప్రివెన్షన్ గురించే ఎక్కువ ఆలోచించాలి. కిడ్నీ సమస్యలు అనేది కొంచెం సీరియస్ ప్రాబ్లం కాబట్టి గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా డయాలసిస్, వేరియస్ మెషిన్స్, చాలా ఆరోగ్యశ్రీలో సపోర్ట్ చేయటము, ఇవన్నీ కూడా ఏ డిసీజ్ కూడా అంత సీరియస్గా తీసుకోలేదు. కిడ్నీ సమస్యలు అనేది మనం ఎక్కువ ప్రివెన్షన్ గురించే ఆలోచించాలి. ట్రీట్మెంట్ అనేది కొంచెం నెఫ్రాలజిస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్లో, ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో కూడా మనకి పేషెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా సపోర్ట్ చేయొచ్చు.
1: హలో,
2: హలో,
1: నమస్తే అండి. మీ పేరు అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు రహమతుల్లా.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
2: అదే, నేను కిడ్నీ పేషెంట్ నేను
0: సార్. చెప్పండి.
2: నాకు వయసు 73 సంవత్సరాలు అండి
0: సార్.
2: నేను గత 6 నెలల నుంచి నేను కిడ్నీకి మందులు వాడుతున్నా. ప్రస్తుతానికి నాకు క్రియాటిన్ నిన్న టెస్ట్ చేయించా సార్. నా క్రియాటిన్ 1.2 ఉంది.
0: అదే సార్, అంటే మీ ఏజ్ ప్రకారం జనరల్గా మన ఈజీఎఫ్ఆర్, ఇందాక మనం డిస్కస్ చేసిన విధంగానే ఈజీఎఫ్ఆర్ అనేది క్యాల్కులేట్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్ మన కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉందనేది తెలుస్తుంది. 1.2 ప్రస్తుతానికి మనం దాని గురించి ఎక్కువ అలార్మింగ్ అయితే ఏం లేదు.
2: అయితే ఒకటి సార్
0: చెప్పండి సార్.
2: ప్రస్తుతానికి నేను ఇప్పుడు గోళీలు సార్, ప్రస్తుతానికి
0: వాడచ్చు సార్. ఈ టాబ్లెట్స్ అయితే వాడచ్చు. మనం రెగ్యులర్ మంత్లీ చెకప్ ఒక్కసారి చేసుకుంటా ఉంటే కిడ్నీ సమస్యలు పెరుగుతున్నప్పుడు మనం జనరల్గా గుర్తించవచ్చు. వాడదాం సార్, అది కంటిన్యూ చేద్దాం. అవును. జనరల్గా మనకి 6-7 అట్లా ఉన్నప్పుడు, పొటాషియం ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి ఎమర్జెన్సీ డయాలసిస్ గురించి గుర్తించవచ్చు. మీకు 1.2 గురించి మన ఫ్యూచర్ అంత భయపడేది ఏం లేదు. రెగ్యులర్ చెకప్స్ అయితే అవసరం డెఫినెట్గా. ప్రస్తుతానికి అయితే వాడుదాం సార్. అవును
2: చెప్పండి సార్. చెప్పండి సార్.
0: తినకూడదు అంటే మనం మెయిన్గా రెడ్ మీట్ అనే డిస్కస్ చేస్తాం. రెడ్ మీట్ అంటే మటన్, అది ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది జనరల్గా అవాయిడ్ చేయడం మంచిది. మిగతా అన్ని తీసుకోవచ్చు. మీ ఉన్న కిడ్నీ ఫంక్షన్కి ఈ మెయిన్గా మనం రెడ్ మీట్, మెయిన్గా మటన్ అనేది అవాయిడ్ చేయాలి. వాటర్ కూడా 3 లీటర్స్ దాకా తీసుకోవచ్చు. వాటర్ చికెన్, ఫిష్ అవి తీసుకోవచ్చు. అవును, దాల్ కూడా తీసుకోవచ్చు అండి. వెజిటేరియన్ అన్నీ తీసుకోవచ్చు. మెయిన్గా నేను చెప్పిన విధంగానే రెడ్ మీట్ అనేది మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. మటన్ అనేది ఇప్పుడు మీదైతే 1.2కి ఎంతగా భయపడవలసిన అవసరం లేదు సార్. ఓకే, నమస్తే.
1: హలో,
3: హలో,
1: నమస్తే అండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, కాల్ కట్ అవుతుంది. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దూరంగా వచ్చి మాట్లాడండి, ఇంకా వినిపిస్తుంది. చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు వింటున్నారు.
3: సార్ నమస్కారం. సార్
0: నమస్తే, చెప్పండి సార్.
3: సార్ నాకు ఒక 6 మంత్ నుంచి కొద్దిగా యూరిన్ లా ప్రాబ్లం వచ్చింది సార్ నాకు.
0: చెప్పండి సార్.
3: అది యూరిన్ స్టార్టింగ్ లా చాలా ప్రాబ్లం ఇది రావడం లేదు. అయితే డాక్టర్ దగ్గర పోయినాను, పోతే ఆయన మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అల్ట్రాసౌండ్ చేయించండి సార్.
0: చెప్పండి. ఎంత ఏజ్ సార్? ఎంత సార్ మీది?
3: నా ఏజ్ వచ్చి ఇప్పుడు 56 సార్.
0: చెప్పండి సార్.
3: నాకు ఇంకొకటి చెడు అలవాట్లు ఏం లేవు సార్. నాన్ వెజ్ కూడా 90% తినను సార్.
0: అల్ట్రాసౌండ్ ఫైండింగ్స్ ఏమైనా చెప్పారు
3: సార్?
0: అల్ట్రాసౌండ్ చేపించారు అన్నారు కదా.
3: ఏం ప్రాబ్లం లేదన్నారు సార్ అందులో. కాకపోతే అప్పుడు యూరిన్ రాకపోవడానికి యూరిస్ పాస్ అని ఒక టాబ్లెట్ రాసి ఇచ్చినాడు. ఒక 3 మంత్స్ వాడమన్నాడు. 1 మంత్ 1.5 మంత్ వాడినాను. వాడితే కొద్దిగా ప్రాబ్లం తగ్గింది అని ఆడికి ఆపేసినాను సార్.
0: ప్రాస్టేట్ ప్రాబ్లం అట్లా ఏం లేదన్నారు అల్ట్రాసౌండ్ లో?
3: ఏం లేదు సార్, అల్ట్రాసౌండ్ లో అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పినాడు. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇది కామన్ ప్రాబ్లం అవుతుంటది అని అన్నాడు. మళ్ళీ
0: జనరల్ మగవాళ్ళకి ఏంటంటే ప్రాస్టేట్ గురించి మనం స్పెసిఫిక్ గా

0: గమనించవచ్చు వస్తుంది. ఎక్కువగా అల్ట్రాసౌండ్ లో కూడా అది పికప్ చేస్తారు, అల్ట్రాసౌండ్ విత్ పోస్ట్ వైట్ రెసిడ్యూల్ యూరిన్.
1: యూరిన్ అయితే కరెక్ట్ రావడం లేదు సార్, చాలా ప్రాబ్లం అవుతుంది.
0: వాటర్ అది ఇంటేక్ బాగుంది కదండి?
1: అవును బాగుంది సార్.
0: ఒకవేళ యూరిన్ పోసేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందంటే దగ్గరలో ఉన్న మనం
1: ఇబ్బంది అవుతుంది. ఇంకోటి కొద్ది స్మెల్ కూడా
0: వస్తుంటుంది. అదే రొటీన్ యూరిన్ టెస్ట్ యూరోఫ్లోమెట్రీ అంటారు, అది చేయటం వలన మనకి యూరిన్ ఎట్లా వస్తుంది అది అవన్నీ కూడా టెస్టులు చేయాల్సి వస్తుంది, డీటెయిల్ గా చూడాల్సి వస్తుంది ఒకసారి.
1: అంటే ఇప్పుడు కిడ్నీ టెస్ట్ అట్లాంటివి మళ్ళీ చేయించుకోమంటారా?
0: చేయించుకోవాలి ఒకసారి.
1: ఇప్పుడు కిడ్నీ కానీ లివర్ కానీ అట్లాంటి టెస్ట్ చేయించమంటారా?
0: అవును చేయిస్తే బెటర్ సార్.
1: రైట్,
0: నమస్తే.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
4: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
2: హలో డాక్టర్, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు వింటున్నారు కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ వైఫల్యాల గురించి ప్రముఖ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశిధర్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 23240852 23240853 29555092 నెంబర్లకు కాల్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీలో ఏమైనా సమస్యలుంటే మీరు డాక్టర్ శశిధర్ గారు కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు పాష అండి, వరంగల్ నుంచి మాట్లాడాలండి.
0: సార్ చెప్పండి. సార్
5: సార్ నమస్తే. సార్
0: నమస్తే అండి, చెప్పండి.
5: ఇప్పుడు ఎక్కువ శాతం విలేజ్లలో అయితే మామూలు వాటర్ తాగుతారు, కామన్. ఇప్పుడు మేము సిటీలో ఉండగా ఎక్కువ మినరల్ వాటర్ వాడతాం కదా సార్, ఈ మినరల్ వాటర్ వల్ల కిడ్నీలకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్?
0: ఏం ఎఫెక్ట్ ఏమి ఉండదండి, జనరల్ గా అందరూ రోజు మినరల్ వాటర్ అయితే తాగరు. సిటీలో కూడా నార్మల్ వాటర్
5: క్యాన్ వాటరే వాడతారు కదా సార్, అంతా దరిదాపు ఎవరైనా క్యాన్ వాటర్ ఒక 20% నల్ల వాటర్ వాడతారు.
0: జనరల్ గా మనకి ఆ డిఫరెన్స్ ఏమి ఉండదండి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పట్టడం గానీ అట్లా ఏమి ఉండదు. వేరే కారణాల వలన కిడ్నీ సమస్యలు రావటం జనరల్ గా అబ్జర్వ్ చేస్తాం. మినరల్ వాటర్ వలన మనకి కిడ్నీ సమస్యలు అయితే రావు.
5: అయితే ఇప్పుడు కామన్ గా ఎక్కువ వాటర్ తాగమంటారు,
0: 3-4 లీటర్స్ ఎక్కువ అంటే మరీ ఎక్కువ శాతం కూడా చాలా మంది ప్రైమరీ పాలిడిప్సియా అంటాము, జనరల్ గా 9 లీటర్స్ అట్లా తాగుతూ ఉంటారు. అదన్నీ కూడా కిడ్నీ మీద.
5: మా కామన్ గా 6 లీటర్ తాగమంటారు సార్?
0: 6 లీటర్స్ ఎవరు చెప్పరండి, 3-4 లీటర్స్ దాకా
2: 3-4 లీటర్లు తాగమని చెప్తారంట డాక్టర్స్. 6 లీటర్లు చెప్పరండి.
5: దీనివల్ల సోడియం అలాంటిది ఏమన్నా కెమికల్ కలుపుతా, దాని వల్ల కిడ్నీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా?
0: మినరల్ వాటర్ వలన ఏమి సమస్యలు ఉండవండి, జనరల్ గా మనం ఎక్కువ వాటర్ తాగడం వలన మనకి కిడ్నీలో కిడ్నీ హ్యాండిల్ చేయలేకుండా ఉంటుంది. జనరల్ గా 3-4 లీటర్స్ ఇది రికమెండెడ్ డోసు. ఎక్కువ కొంతమంది ఏంటంటే భయంతో కిడ్నీలు ఏమైనా పాడైతేమో అని 6 లీటర్స్ నుంచి 9 లీటర్స్ దాకా అట్లా తాగే వాళ్ళు ఉంటారు. అది కొన్ని సైకట్రిక్ ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు జనరల్ గా
5: ఎవరైనా కూడా 6 లీటర్లు తాగమని చెప్తారు సార్, ఏ డాక్టర్ అయినా కూడా అట్లనే. సరే ఓకే,
0: 3-4 లీటర్స్ అండి జనరల్ ప్రిస్క్రైబ్డ్.
2: హలో,
6: హలో
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
6: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు రాజు మేడం.
0: నమస్తే సార్, చెప్పండి.
6: సార్ సార్ నాకు యూరినరీ ప్రాబ్లం ఉంది సార్, నాకు యూరిన్ నైట్ లో ఆక్కుంటా ఆక్కుంటా వస్తుంది సార్.
0: ఎంత ఏజ్ సార్ మీది?
6: ఏజ్ 52 సార్.
0: అవును, ఏమైనా టెస్ట్లు ఏమైనా చేయించుకున్నారా, అల్ట్రాసౌండ్ కానీ యూరిన్ టెస్ట్? చెప్పండి సార్.
6: యూరిన్ 70 ml మిగిలిపోయింది సార్.
0: అంటే దాంట్లో ప్రీ వాయిడ్ పోస్ట్ వాయిడ్ అనే రెండు?
6: ఫస్ట్ అయితే 180 ml ఉండే సార్, ఆ తర్వాత పోస్ వచ్చిన తర్వాత పాజిటివ్ వచ్చిన తర్వాత 70 ml మిగిలిపోయింది.
0: అది కొంచెం ఎక్కువ సార్. ఏమైనా టాబ్లెట్స్ ఏమైనా వాడుతున్నారా మీరు?
6: అవును సార్ వాడుతున్నాను. ప్రోస్టేట్ సైజ్ అయితే 20 ఉంది సార్. అయితే సార్ ఏం చెప్తున్నారు అంటే మేబీ ఏమన్నా బ్లాకేజ్ ఉండి ఉంటది, అది అదేమంటారు ఎక్స్రే కూడా చూసారు సార్. ఎక్స్రే చూస్తే అందులో బ్లాకేజ్ మైల్డ్ గా అని చెప్పి రిపోర్ట్లు ఉంది. ఎక్స్రే చూస్తే మాత్రం అందులో ఉన్నట్టయితే కనిపించట్లేదు.
0: అంటే జనరల్ గా ఇది మన యూరోఫ్లోమెట్రీ అని ఇంకో టెస్ట్ ఉంటది, యూరాలజిస్ట్ గానీ నెఫ్రాలజిస్ట్
6: అది కూడా చేశారు. ఫ్లో కొంచెం సన్న పడిపోయి ఉన్నది సార్. అయితే సార్ అల్ఫా టాబ్లెట్ వాడుతున్నాను ప్లస్ యూరిమోర్ అని చెప్పేసి.
0: యూరిమాక్స్ అని ఉంటది ఇంకోటి.
6: యూరిమోర్ యూరిమాక్స్ బహుశా. అయితే అల్ఫా అయితే యూరాలజిస్ట్ సార్ రాశారు, యూరిమాక్స్ ఏదో అన్నారు మీరు, యూరిమోర్ అని నేను అనుకుంటున్నాను. అయితే అందులో ఆ టాబ్లెట్ మాత్రం మన నెఫ్రాలజిస్ట్ సార్ రాశారు సార్. అయితే నెఫ్రాలజీ నాకు క్రియాటినిన్ 1.4 ఉంది సార్. ఇది గత 6 మంత్స్ నుంచి కాన్స్టెంట్ గా అది జరుగుతాం లేదు సార్. అది యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది.
0: అంటే ఇంకేమైనా సర్జరీ ఏమైనా చేసే యూరిన్ మనకి కొంచెం ఫ్లో అది స్లోగా వస్తుంది, లేకపోతే అది సరిగా లేనప్పుడు ఏమైనా యూరిథ్రల్ డైలటేషన్ అట్లా ఏమైనా సర్జరీ జనరల్ గా అది డిస్కస్ చేయాల్సి వస్తుంది యూరాలజిస్ట్ తో. అంటే యూరిన్ మనకి ఉండిపోవటం వలన మన కిడ్నీ మీద బ్యాక్ ప్రెషర్ పడి దాని మీద ఎఫెక్ట్ అంటూ పడవచ్చు లాంగ్ టర్మ్ లో.
6: అయితే నెఫ్రాలజిస్ట్ సార్ కూడా అదే మాట అంటున్నారు సార్, మేబీ మీకు కిడ్నీ 1.4 క్రియాటిన్ ఉన్న కారణం మేబీ అది యూరినరీ ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఉండి ఉంటది. సోడాజెట్ డిఎస్ 1000 mg 2 times వాడుతున్నాను సార్ నేను. ఇది నెఫ్రాలజిస్ట్ సార్ రాశారు సార్.
0: అవునవును. అంటే ప్రిస్క్రిప్షన్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది సార్, కానీ ఎగ్జాక్ట్ గా మనం చూడాలంటే యూరాలజిస్ట్ తో మనం లాంగ్ టర్మ్ గురించి డిస్కస్ చేయాలా, ఏమైనా సర్జరీ ఏమైనా అవసరం ఉంటుందా. ఎందుకంటే యూరిన్ మనకి కొండి ఉండిపోవటం కూడా ఎక్కువ శాతం మంచిది కాదు అది
6: సార్. సార్ అయితే సార్ ఒక రిక్వెస్ట్, ఇప్పుడు నేను సోడాజెట్ టాబ్లెట్ ఏదైతే డిఎస్ 1000 mg వాడుతున్నాను సార్, అది 2 times వాడుతున్నాను సార్, అది మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్. అది సూటబుల్ టాబ్లెట్ సార్ 1.4 కి?
0: అంటే 2 grams అంటే కొంచెం ఎక్కువ డోస్ వాడుతూ ఉన్నారు. మీరు జనరల్గా 500 mg బీడి సరిపోతుంది పొద్దున సాయంత్రము, దాంట్లో హాఫ్ డోస్ సరిపోతుంది జనరల్గా.
6: సరిపోతుంది సార్ 1.4 కు.
0: అవును.
6: అయితే సార్ నాకు రెడ్మీ 2 మానేయమన్నారు, ఒకవేళ వీలైతే చికెన్ కూడా బంద్ చేయమని చెప్తున్నారు సార్.
0: అంటే మెయిన్గా రెడ్మీ 2 మటన్ మానేస్తే బెటర్ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ గురించి మనం ఒకసారి యూరాలజిస్ట్తో కూడా డిస్కస్ చేయాలి
6: సార్. సార్ అయితే సార్ రిక్వెస్ట్ ప్లీజ్ కంటిన్యూ చేయండి.
2: హలో.
7: హలో
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
7: వెంకటేష్ నాయుడు మేడం అతడు రాంపల్ నుంచి అండి. నమస్తే సార్.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
7: సార్ సార్ ఇందాక మీరు చెప్పారు ఎక్కువ సార్లు యూరిన్ పోయినా కూడా అది కూడా ఎఫెక్ట్ అని, అంటే గంట గంటన్నరకు ఒకసారి అలా వెళ్తే అది తప్పేం లేదు సార్, తర్వాత సాధారణంగా రోజుకు ఎన్ని నీళ్లు ఎన్ని తాగాలి, కిడ్నీస్ బాగా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ దయచేసి?
0: మీరు ఏజ్ ఎంత సార్ మీది?
7: 57 సార్.
0: ఓకే ఓకే. జనరల్గా ఏంటంటే నైట్ టైం పద్దాకా యూరిన్ పోవటం అనేది జనరల్గా నాక్టూరియా అంటాము, అది 2-3 కారణాల వలన ఉంటుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ డిఫెక్ట్ వలన కానీ, మగవాళ్ళు అయితే ప్రాస్టేట్ ఇష్యూ వలన కానీ, వీటి వలన మనకి ఎక్కువ పద్దాక యూరిన్ పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా 3-4 liters వాటర్ అయితే రికమెండెడ్ ఇంటేక్, వాటర్ ఇంటేక్. డైట్ కూడా మనం ఎక్కువ ఆయిలీ ఫుడ్ కానీ, లేదంటే షుగర్ పదార్థాలు కానీ, ఉప్పు ఎక్కువ తినటం వలన కానీ, లేదా జంక్ ఫుడ్ అంటే జనరల్గా ఎక్కువ బయట ఫుడ్ తినటం కానీ, ఇవన్నీ జనరల్గా మనకి కిడ్నీ సమస్యలకి దారితీస్తాయి. డెఫినెట్లీగా అండి. అంటే ఎక్కువ రెడ్ మీట్ తీసుకోవడం వలన ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండటం వలన కిడ్నీ కూడా హ్యాండిల్ చేయలేకుండా ఉంటుంది. నార్మల్గా రికమెండెడ్ అయితే 1 gram per kg అంటాము. జనరల్గా ఇప్పుడు 50 kg ఉంటే 50 grams ప్రోటీన్ పర్ డే తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే బయట ఎక్కువ ఫుడ్ తినటం వలన రెడ్ మీట్ కన్సంప్షన్ ఎక్కువ ఉండటం వలన అది 50 grams కాస్త 100 grams అవ్వటం వలన అది కిడ్నీ హ్యాండిల్ చేయకుండా ఉంటుంది. నార్మల్ ఇండియన్ డైట్ వెజిటేరియన్ అయితే బాగానే ఉంటుంది. జనరల్గా ఎక్కువ రెడ్ మీట్ అంటే మెయిన్గా మటన్ అది తినడం వలన కొంచెం ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువ అవుతుంది. నమస్తే.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
8: నేను నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే సార్, చెప్పండి సార్.
8: సార్ మా డాడీకి షుగర్ ఎప్పుడు కంట్రోల్లో ఉండదు సార్.

0: ఎందుకు అంటారు?
1: అంటే ఆయన ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ షుగర్ ఆయనకి?
0: ఐ థింక్ సో 1 ఇయర్ నుంచి ఉండొచ్చు.
1: అది మన షుగర్ కూడా జనరల్గా మన ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ HbA1c అని చేయాల్సి వస్తుంది. HbA1c అంటే లాస్ట్ 3 మంత్స్ నుంచి షుగర్ ఎట్లా ఉన్నది అని తెలుస్తుంది. ఒకవేళ HbA1c ఎక్కువ ఉందంటే రోజుకి అంటే జనరల్గా ఆయన కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించి తినటం బెటర్. కార్బోహైడ్రేట్స్ అంటే ఎక్కువ రైస్ ఐటమ్ అవి తగ్గించి ప్రోటీన్ కొంచెం పెంచుకుంటే ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అవి తినటం వల్ల మనం జనరల్గా ఏం కాదు. అంటే ఈచ్ పేషెంట్ ఇండివిజువల్ ప్రిస్క్రిప్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని మనం టెస్ట్లన్నీ చేసుకుని దాన్ని బట్టి చూడాలి. HbA1c అనేది చేస్తే ఏంటంటే లాస్ట్ 3 మంత్స్ షుగర్ కంట్రోల్ ఎట్లా ఉందనేది దాన్ని బట్టి డిసైడ్ చేయాలి.
0: షుగర్ నార్మల్లో ఉంటే ఎంత ఉండాలి సార్?
1: జనరల్గా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కంటే తక్కువ ఉండాలి. పోస్ట్ ప్రాండియల్ అంటే తిన్న తర్వాత 200 కంటే తక్కువ ఉండాలి.
0: అవునా, 200 160 కంటే ఎక్కువ ఉంటే బాగా కేర్ తీసుకోవాలా సార్?
1: డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఫాస్టింగ్ 160 ఉందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు. పోస్ట్ ప్రాండియల్ 200 పైన ఉన్నది కూడా మనం క్లోజ్గా
0: 100కి తక్కువ ఉండేటట్టు చూసుకోవాలా?
1: అవును. ఓకే.
2: హలో
3: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను రామాచార్య ప్రభుజన కాచి మాట్లాడుతున్నాండి.
1: నమస్తే సార్, చెప్పండి.
3: నమస్తే. అయితే ఒకటి, మా రిలేషన్ ఒకరికి ఏమైందంటే ఫస్ట్ కిడ్నీలో స్టోన్ వస్తే 3 ఇయర్స్ బ్యాక్ సర్జరీ చేయించిండు. చేయించిన తర్వాత వాటర్ బాగా తాగేవాడు. తాగిన తర్వాత కొన్ని ఒక 3 ఇయర్స్ అయిన తర్వాత అతనికి బయోసర్జన్ అయింది హార్ట్ ప్రాబ్లం వల్ల. అయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, మళ్ళీ అంటే ఇంతకుముందు డాక్టర్ ఏం చేసిండు, కిడ్నీలో ఉన్న వాటర్ బాగా తాగేవాడు. తాగినప్పుడు ఏమైందంటే మళ్ళీ డాక్టర్ ఏమన్నా అంటే మళ్ళీ కొంచెం బయో హార్ట్ ప్రాబ్లం ఉన్న వల్ల ఆపరేషన్ అయిపోయింది, 2 సార్లు అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు, కొంచెం 32% డాక్టర్ కాడ పోతే వాటర్ తక్కువ తాగవని చెప్పాడు. దాని దీనికి సంబంధం ఏముందా?
1: అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు జనరల్గా హార్ట్ డాక్టర్తో చెప్పినట్టు విధంగానే కొంతప్పుడు ఎక్కువ వాటర్ తాగటం కూడా హార్ట్కి లోడ్ పడి అది సమస్యలు వస్తాయి. సో జనరల్గా ఒకసారి మీరు అడిగిన విధంగానే ఒకసారి స్టోన్ వస్తే 30% మందిలో మళ్ళీ మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే మనం ఇక్కడ చాలా డిఫికల్ట్ ట్రిక్కీ సిట్యువేషను. ఇప్పుడు హార్ట్ కానీ బాగుంటే మనం వాటర్ ఎక్కువ తీసుకోవచ్చు, హార్ట్ వీక్ ఉంటే వాటర్ తగ్గించవలసి వస్తుంది. సో హార్ట్ వాటర్ తగ్గించడం వల్ల స్టోన్స్ అనేది మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
3: డాక్టర్ ఏమంటే ఇప్పుడు హాస్పిటల్లో చూపించారు, వాటర్ తాగడం వల్ల అతనికి హార్ట్లో కొంచెం ప్రాబ్లం వచ్చింది, రోజు రెటినాల్ తాగవని చెప్పి డౌట్ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నా.
1: అదే జనరల్గా ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ వాటర్ తాగకూడదు. మీరు అడిగిన క్వశ్చన్ చాలా ఉత్తమము. అది రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ముందుకెళ్ళాలి. మనకి హార్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హార్ట్ డాక్టర్ చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వాల్సి వస్తుంది.
2: సార్, ఇప్పుడు డయాలసిస్ అని అంటుంటాం కదా సార్, సో ఈ డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్ ఒక పేషెంట్కి?
1: డయాలసిస్కి మనకి 4-5 ఇండికేషన్స్.
2: డయాలసిస్ గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మేడం, నా పేరు పార్థసారథి, హైదరాబాద్.
1: చెప్పండి.
4: అయితే ప్రాబ్లం వచ్చేసి మా డాడీకి షుగర్ పేషెంట్.
1: చెప్పండి సార్.
4: మా డాడీ షుగర్ పేషెంట్ సార్, గత 20 ఇయర్స్, లాస్ట్ 20 ఇయర్స్ నుంచి.
1: చెప్పండి సార్.
4: అయితే ఒకరోజు మా డాడీ బాగా నడుము నొప్పి, అలసిపోతున్నా, దమ్మస్తుంది అంటే మేము హాస్పిటల్కి వెళ్ళినాం. ఆయన మొత్తం టెస్ట్ చేసి ఇట్లా కిడ్నీ కొద్దిగా ఖరాబ్ అయింది అని చెప్పేసి అన్నాడు. ఇది అంతా 6 మంత్స్ బ్యాక్ జరిగింది సార్. అంటే ఇప్పుడు మంచిదే అండి. క్రియాటిన్ చెక్ చేసుకున్నప్పుడు క్రియాటిన్ మాకు 2.47 ఉండే, ఆ తర్వాత అది మెల్లమెల్లగా పెరుగుతూ 6.4 వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ తగ్గిపోయి 3.45 అట్లా ఉన్నది. అయినా కానీ ఇంటికి వచ్చేసినాం కానీ డాడీ మాత్రం ఇంకా అట్లానే అలసిపోతున్నాడు, ఏ పని చేయలేకపోతున్నాడు.
1: జనరల్గా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు జనరల్గా మనం వేరే కారణాలు కూడా ఉంటాయి. వీళ్ళకి కిడ్నీలో కిడ్నీ ఓన్లీ ఫిల్టర్ కానీ కిడ్నీ ఓన్లీ యూరిన్ ప్రొడ్యూస్ చేస్తుందని చాలామందికి మిస్కాన్సెప్షన్ ఉంటుంది.

0: ఎక్కువ గ్యాస్ ప్రాబ్లం లాగా వస్తుంది కిడ్నీ సమస్యల వలన. సో దానివల్ల కూడా ఇంటేక్ అనేది డెఫినెట్గా తక్కువ ఉంటుంది. సో ఈ మూడు నాలుగు కారణాలు మనం డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేసి దాన్ని బట్టి చూసుకోవాల్సి వస్తుంది.
1: మాకు వీళ్ళు అంటే డాక్టర్స్ కూడా డైట్ విషయంలో బెండకాయ మినప్పప్పు లాంటి జిగురు పదార్థాలు ఏమి తినద్దు అన్నారు. మరి ఇప్పుడు మేము ఫర్దర్గా ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలా దానికోసం?
0: అంటే సీకేడీస్ ఇప్పుడు ఇది మనకి స్టేజ్ 3 కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం ప్రోటీన్ ఇంటేక్ కొంచెం తగ్గించాల్సి వస్తుంది, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అట్లా. తర్వాత మనం వెజిటేబుల్స్లో కూడా కొంచెం టమాటా పాలకూర ఇవన్నీ కొంచెం తగ్గించవలసి వస్తుంది. ఫ్లూయిడ్ ఇంటేక్ కూడా మన కాలు వాపులు అవన్నీ చూసుకుని అసెస్ చేసి దాన్ని బట్టి ఫ్లూయిడ్ ఇంటేక్ చేసుకోవాల్సి వస్తుంది. మన దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు రెగ్యులర్గా మానిటర్ చేసి దాని ప్రకారం మనం ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: సార్, మనం ఇందాక డయాలసిస్ గురించి మాట్లాడుతున్నాం, అసలు డయాలసిస్ ఎప్పుడు అవసరం సార్?
0: డయాలసిస్ అనేది మనం జనరల్గా 4-5 ఇండికేషన్స్లో మనం జనరల్గా ప్రిఫర్ చేస్తాము. డయాలసిస్ అనేది ఒకసారి యూరియా క్రియాటినిన్ బాగా ఎక్కువ ఉండటం వలన, లేకపోతే పొటాషియం అనేది ఎక్కువ ఉండటం వలన పేషెంట్కి కాలు వాపులు బాగుండి ఆయాసం బాగొస్తుందంటే జనరల్గా ఈ 4-5 ఇండికేషన్స్లో బాడీలో యాసిడ్ బేస్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి, మెటబాలిక్ ఎసిడోసిస్, ఇవన్నీ కామన్ కాజెస్ వలన మనం డయాలసిస్ అనేది ఇనిషియేట్ చేస్తాం.
2: అంటే ఎన్ని రోజులకు ఒకసారి, ఎన్ని నెలలకు ఒకసారి అవసరం పడుతుంది సార్?
0: జనరల్గా అంటే కిడ్నీ ప్రాబ్లమ్ రెండు టైప్స్ కింద డివైడ్ చేస్తాం, టెంపరీ డయాలసిస్ లేకపోతే పర్మనెంట్ డయాలసిస్ అనేది. టెంపరీ అంటే ఇప్పుడు సపోజింగ్ ఏదైనా సింపుల్ ఇన్ఫెక్షన్స్ వలన, లేకపోతే గ్యాస్ట్రోఎంటెరైటిస్ వలన, ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడి టెంపరీగా కిడ్నీ షట్ డౌన్ ఉంటే జనరల్గా 2-3 వీక్స్లో కిడ్నీ సమస్యలు అనేది రికవర్ కావాలి. అది కానీ కాలేదంటే మనకి లైఫ్ లాంగ్ డయాలసిస్ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే చేస్తాం.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సలీం భాస్కర్, కరీంనగర్. గుడ్ ఆఫ్టర్నూన్.
2: గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్.
3: సార్, మై డైలీ లియోసిట్రిజన్ ఆర్ మార్నింగ్ పెంటోప్రజల్ లేదా సార్? ఇఫెక్ట్ కిడ్నీకి ఎఫెక్ట్ పడతా సార్?
0: పెంటోప్రజల్ లాంగ్ టర్మ్ బియాండ్ 3 మంత్స్ అవి కిడ్నీ సమస్యలు అయితే డెఫినెట్గా నోటీస్ చేస్తాము. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి త్వరలోనే పెంటోప్రజల్ మోర్ దెన్ 3 మంత్స్ అయితే వాడొద్దని చెప్తారు. సో దీనివల్ల కూడా కిడ్నీ సమస్యలు, ఎక్యూట్ ఇంటర్స్టీషియల్ నెఫ్రైటిస్ అనే ఒక కిడ్నీ సమస్య వస్తుంది. ఎక్కువ కాలం గ్యాస్ టాబ్లెట్లు వితౌట్ ఎనీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం వాడటం మంచిది కాదు. దూసరే యాంటాసిడ్స్ ఆతా లేసక్తే జనరలీ ఈ 3 మహీనే సే జ్యాదా బాహర్ సబ్ కంట్రీస్ మే బ్యాన్ హో చుకా హై.
3: 10-15
0: అభి నోటీస్ జ్యాదా హో రహా హై, ఇస్లియే గవర్నమెంట్ భీ జల్దీ ఇస్కో బ్యాన్ కర్నే వాలా హై.
3: ఆప్ కోన్ సా టాబ్లెట్ లేనా సార్? ఆప్కే
0: సార్ రాంటెక్ వైసా కుచ్ టాబ్లెట్ లే సక్తే
3: రాంటెక్ సార్.
0: ఓకే
2: డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్స్ అలాగే కిడ్నీ సమస్యల గురించి శ్రోతలు అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా చెప్పారు. అసలు కిడ్నీ వైఫల్యం అంటే ఏంటి, కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కిడ్నీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే విషయాలు మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు డాక్టర్ శశిధర్ గారు. మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
5: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
6: ఇంతవరకు మీరు యశోద హాస్పిటల్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.8 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమం వింటున్నారు. సమయం 5:00.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నవారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట సింహరాశి సినిమా కోసం. హరిహరన్ చిత్ర పాడిన పాట. వీరందరి కొరికపై ఈ పాట విందాం.

0: విన్న పాట పెళ్ళి సినిమా కోసం కేజీ యేసుదాస్ పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు తిమ్మాపూర్ నుండి లలిత, అనన్య, రాజేశ్వర్, భూలక్ష్మి, భూమేశ్వర్, వేదవతి, వినోద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనపు, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనపు, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నవారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యామనంది నుండి కోరుతున్నవారు హనుమన్లు, వసంత, భారతి, లాసియా, సాత్విక్, హరీష్, అరుణ్, అజయ్, శ్రీకాంత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కొడుతున్న పాట ఒక్కడు సినిమా కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట

0: విన్న పాట పెళ్ళాం వదిలితే సినిమా కోసం హరిహరన్ కల్పన పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు వరంగల్ కరీంబాద్ నుండి రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్, ప్రసాద్, రాజేందర్ ఇంకా వారి మిత్రబృందం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
3: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
5: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
6: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు, నమ్మకానికి హామీ.
7: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
0: అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, సాయి కుమార్, ప్రకాష్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, శ్యామల, శ్రీనిధి, రవీందర్, దేవేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కూడిన పాట గబ్బర్ సింగ్ సినిమా కోసం విజయ్ ప్రకాష్, శ్రేయా ఘోషల్ పాడిన పాట విందాము.

విన్న పాటతో అభిరుచి శ్రోతలకోన స్నేహితుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 5:30. ఇప్పుడు విందాం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: హలో
5: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
4: మళ్ళీ
5: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
6: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
4: సార్ అంత డబ్బు?
6: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
4: సార్ 2 లక్షలు?
7: ఏమైంది నాన్న?
4: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
5: అరే
4: కట్ చేసావా?
7: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
4: మోసమా?
7: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు,
6: ఆర్బిఐ అంటుంది.
7: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
9: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
10: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
11: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
10: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
12: హ్యాపీ యానివర్సరీ డియర్.
13: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
12: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
13: ఏమీ కాలేదనే కదా నా బాధ.
12: అంటే
13: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
12: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
13: సంప్రదించండి.
12: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
13: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
12: ఫోన్ 08462253344.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
14: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
15: సైబాల్,
14: నడుగుల కామరా
15: సైబాల్,
14: బురద పుల్లా
15: సైబాల్.
16: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మే ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

స్నేహితులలో ముందుగా విందాం. ఖుషి సినిమా కోసం హేషమ్ అబ్దుల్ వహీద్ పాడిన పాట విందాం.

పాట. అమరన్ సినిమా కోసం రమ్యా బెహరా, అనురా కులకర్ణి పాడిన పాట విన్నారు. సినీ గీతాల్లో తర్వాతి పాట ఎన్ని వసంతాలు సినిమా కోసం హేషిమ్ అబ్దుల్ వహీద్, అరవి మహిరా పాడిన పాట విందాం.

మీ ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6 గంటలకు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో తొలి కాగితరహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంచయం హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. క్యూర్ పథకం కింద 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి డిజిటల్ కాగితరహిత మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణల కారణంగా హైదరాబాద్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. సంచయం హాస్టల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల నాయకుల వాగ్వాదాలు చోటు చేసినాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహమ్మద్ అజరుద్దీన్ గన్పార్క్ వద్దకు చేరుకుని 4 శాఖల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను నిరాధారమైనదిగా కొట్టిపారేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు, టి హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమై రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమయ్యారు. గన్పార్క్ వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో నాటకీ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగిన అనంతరం భద్రతా వలయాన్ని ఛేదించుకుని కాలినడకన వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని సవాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో వేచి ఉన్నారని కానీ మంత్రులు హాజరు కాలేదని రామారావు పేర్కొన్నారు. చర్చ కోసం గన్పార్క్ వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో 1,00,000,000 రూపాయల బకాయిలు బిల్లుల రూపంలో మొత్తం ఆర్థిక భారాన్ని మిగిల్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గన్పార్క్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఈ గణాంకాలను తెలియపరుస్తూ ఉద్యోగులకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 1,000,000,000 రూపాయల బకాయిల రూపంలో ఉన్నాయని జూపల్లి పేర్కొన్నారు. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని చెబుతూ మంత్రి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. రామచంద్రపురం సమీపంలోని బండ్లగూడ ప్రాంతాన్ని సందర్శించి పటాన్ చెరువు రైల్వే ట్రాక్ వెంట ఉన్న రైల్వే స్థలంలో నివసిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న పేద కుటుంబాలకు మెదక్ ఎంపీ రఘునందనరావు మద్దతు నిలిచారు. అక్కడ జరిగిన నిర్మాణాల అక్రమ స్వభావాన్ని అంగీకరిస్తూనే స్థానికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని రైల్వే అధికారులను కోరారు. హైదరాబాద్కు చెందిన బయోటెక్నాలజీ అంకుర్ పరిశ్రమ ఆక్యూ బయోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్రిక్ సిడిఎఫ్డి టెక్నాలజీ ఇంక్యుబేటర్లో నెలకొని ఉన్న ఈ సంస్థ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చర్మ రుగ్మతులు, దీర్ఘకాలిక గాయాలకు చేసే చికిత్స విధానాలను మెరుగుపరచడానికి కృత్రిమ మీద నానో టెక్నాలజీని వినియోగిస్తోంది. సోరియాసిస్, డర్మటైటిస్ కోసం బీఓసియుజిఎల్, డయాబెటిక్ ఫుట్ అల్సర్ల కోసం ఏజెడ్బి కో అనే పేటెంట్ పొందిన 2 టాపికల్ ఫార్ములేషన్లు ఈ కంపెనీ ఆయుష్ ప్రమాణాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించడానికి తేదీ సమయం వేదికను నిర్ణయించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ దుందుడుగా వ్యవహరించడాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉంటూ తమపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వంపై మోపడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను మంత్రి పొంగులేటి విమర్శించారు. మంత్రులతో బహిరంగ చర్చకు దిక్కకుండా బీఆర్ఎస్ నాయకులు పారిపోయారని, వారి వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి కావలసిన భూసేకరణ త్వరలో పూర్తి కానుండటంతో క్యూర్ పథకం కింద ఆ రోడ్డుకు ఇరుపక్కల 100,000 ఇందిరమ్మన్ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గోషామాల్లో జరిగిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పేదల కుటుంబాలను నగర శివార్లకు తరలించడం కాకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలోనే గృహవసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూలై 8వ తేదీన కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేయనున్నారని నాగర్ కర్నూలు శాసనసభ సభ్యుడు కుచ్చుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని బస్ డీపో సమీపంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఫెర్టిలైజర్ డీలర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతని లైసెన్సును రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కెఐమౌతి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారా పొందిన 6,429 యూరియా బస్తాలను ధృవీకరించకుండా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుగుణంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలో క్షేత్రస్థాయి గణన ప్రక్రియను పరిశీలించిన ఆయన తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయడం కోసం ఇంటింటి సర్వేల సమయంలో బూతుస్థాయి అధికారులు నేరుగా బీఎల్ఓ యాప్ను వినియోగించగలని ఆదేశించారు. సకాలంలో పూర్తి చేసేందుకు కుటుంబ మ్యాపింగ్ ఫారం నమోదుపై సమగ్ర సాంకేతిక శిక్షణ అందించాలని ఆయన తహసీల్దార్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులతో కలిసి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లకు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భద్రతకు, భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ నమోదు తదితర అంశాలపై సందేహాలు ఉన్నవారు 9014049749 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఆరోగ్య సేవల్లో అగ్రస్థానం నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెల్ ఆల్ఫ్రెడ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని బస్తీ దవాఖానా, ఆయుష్మాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణీల నమోదును మొదటి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని, సిజేరియన్ సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలపై మహిళల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. టామ్కామ్ సహకారంతో జిల్లా శిక్షణ ఉపాధి శాఖ నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాలో ప్రభుత్వం కల్పించిన ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి యువతను పోషించారు. కాగా 5,000 మందికి పైగా యువకులు హాజరైన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, డైరెక్టర్ కాంతి విస్లీ సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సచివాలయంలో తొలి కాగిత రహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జోపల్ కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: कृत्रिम बुद्धिमत्तादिषु क्षेत्रेषु अनेके सन्धयः हस्ताक्षरिताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी प्रावोचत् यत् भारत जापानयोः पारस्परिक सम्बन्धेन समयस्य प्रत्येका परीक्षा समुत्तीर्णा। संयुक्तराष्ट्र महासभायाम् अन्ताराष्ट्रिय आतंकवादं विरुध्य व्यापक अभिसमयस्य कृते भारतस्य कश्चन चिरलम्बित प्रस्तावः समर्थितः। जम्मू कश्मीरस्य भगवती नगर आधार शिविरात् तीर्थयात्रिणां प्रथमस्य दलस्य प्रस्थानेन सह श्री अमरनाथ यात्रा विधिवत् समारब्धा। दक्षिण पश्चिम प्रावृत्कालः अद्य समग्र दिल्ली क्षेत्रं सम्प्राप्तः तथा च अयम् उत्तर पश्चिम राज्यानां केषुचित् भागेषु अपि अग्रेसरति। अपि च फीफा विश्वचषके संयुक्त राज्य अमेरिका देशेन 2000+ परं प्रथमः नॉकआउट स्तरीय विजयः समंकितः। अथ वार्ताः विशदीकृत्य। भारतेन जापानेन चाद्य आर्थिक ऊर्जा सुरक्षा औषध रक्षा कृत्रिम बुद्धिमत्तादिषु विभिन्न क्षेत्रेषु अनेके प्रमुख सन्धयः परस्परं विनिमयी कृताः। प्रधानमन्त्री नरेन्द्र मोदी अद्य अपराह्ने नवदिल्ल्यां स्वस्य जापान समकक्षया प्रधानमन्त्रिणा साने ताकाइची इत्यनया सह वार्षिक शिखर स्तरीयां वार्तां साधितवान्। द्विपक्षीय वार्तानन्तरं संयुक्तं संवाददातृ सम्मेलनं सम्बोधयन् प्रधानमन्त्री मोदी प्रावोचत् यत् वर्तमान समये पारस्परिक विश्वासः सम्पत्तिः वर्तते, सहैव भारत जापान सम्बन्धेन समयस्य प्रत्येका परीक्षा सोत्तीर्णा। तेन रेखांकितं यत् उभावपि देशौ विश्वस्य विशाल अर्थव्यवस्थासु अन्यतमौ स्तः।
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं। एक फ्री प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है। क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की है। इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे।
0: प्रधानमन्त्रिणा सबलं प्रोक्तं यत् उभावपि देशौ आर्थिक सुरक्षायाः ऊर्जा सुरक्षायाः च महत्वं सम्यक् जानीतः। तेन प्रोक्तं यत् प्राविधिक सहभागिता भारत जापान सहयोगस्य महत्वपूर्णः आधारस्तम्भः भविष्यति। एतमेव सङ्कल्पं सफलीकर्तुं द्वाभ्यामपि देशाभ्यां कृत्रिम बुद्धिमत्तायाः क्षेत्रे एकं संयुक्त वक्तव्यं प्रकाशितम्।
1: टेक्नोलॉजी पार्टनरशिप हमारे सहयोग का सबसे मजबूत स्तंभ बनेगी। इसी विजन को साकार करने के लिए आज एआई के क्षेत्र में हमने ज्वाइंट स्टेटमेंट भी जारी किया है। भारतीय एआई इकोसिस्टम के कई प्रमुख संस्थानों में भी आज अपने जापानीज पार्टनर के साथ एग्रीमेंट किए हैं। जापान की प्रिसीजन टेक्नोलॉजी और भारत की सॉफ्टवेयर क्षमता, इसका संगम वैश्विक एआई विकास को नई गति और शक्ति देगा।
0: प्रधानमन्त्रिणा विशेषेण घोषितं यत् अद्य भारत जापानयोः मध्ये प्रथम सह विकास परियोजनायै सन्धिपत्रे हस्ताक्षरं सञ्जातम्।
1: डिफेंस के क्षेत्र में आज हमने भारत और जापान के पहले को डेवलपमेंट प्रोजेक्ट पर एग्रीमेंट किया है। नेवल रेडियो एंटेना यूनिकॉर्न का यह प्रोजेक्ट हमारी डिफेंस टेक्नोलॉजी पार्टनरशिप में एक नया अध्याय खोलेगा। अब हम ऐसी डिफेंस टेक्नोलॉजीज को साथ मिलकर विकसित करेंगे जो रीजनल पीस, मैरिटाइम सिक्योरिटी और रूल बेस्ड ऑर्डर को मजबूत करेगी।
0: जापान देशस्य प्रधानमन्त्री साने ताकाइची इत्येषा गत सायंकाले त्रिदिवसीय यात्रायाः कृते नवदिल्लीं सम्प्राप्ता। प्रधानमन्त्री रूपेण ताकाइची महोदयायाः इयं प्रथमा आधिकारिकी भारत यात्रा वर्तते। प्रधानमन्त्री नरेन्द्र मोदी अवदत् यत् भारत जापानयोः पारस्परिक सम्बन्धाः सर्वथा विशिष्टाः सन्ति तथा च द्वयोः देशयोः आर्थिक सहभागिता वैश्विक पटले साक्षात् साफल्यस्य आदर्शरूपम् अस्ति। अद्य सायंकाले नवदिल्ल्यां भारत जापान संयुक्त आर्थिक मञ्चं सम्बोधयन् श्रीमोदी प्रोक्तवान् यत् जापान देशस्य प्रविधि विशेषज्ञता निवेशश्च भारतस्य तीव्रगत्या सह मिलति, तदा समग्रं विश्वं लाभान्वितं भवति। उभाभ्यां पक्षाभ्यां स्वकीयः आर्थिक सम्बन्धः गतिशीलं गम्भीरं च विधातुं सङ्कल्पः कृतः। अत्रावसरे द्वाभ्यामपि देशाभ्याम् आर्थिक सुरक्षा कृत्रिम बुद्धिमत्ता रक्षा स्वास्थ्य क्षेत्रेषु भविष्योन्मुखाः सन्धयः विहिताः। वैश्विकार्थव्यवस्थायाः विषये कथयता प्रधानमन्त्रिणा रेखाङ्कितं यत् वर्तमानसमये समग्रं विश्वम् आपूर्तिशृङ्खलावरोधैः व्यापारिक अनिश्चिततावशात् च ग्रस्तं वर्तते। अत्रान्तरे भारतं विश्वस्य तीव्रगत्या वर्धमाना प्रमुखा अर्थव्यवस्था वर्तते। विगत वित्तीय वर्षे भारतस्य जीडीपी वृद्धिः 7.7% आसीत्। तेन विशेषेण प्रोक्तं यत् सर्वकारेण करप्रणाल्यां सुशासने व्यापार सुगमतायां च उत्तम परिष्काराणि कृतानि। स्वकीय सम्बोधने जापानस्य प्रधानमन्त्री साने ताकाइची इत्येषा ऊर्जा सुरक्षां प्रधान विषयं मन्वाना अवदत् यत् जापान देशः पावर एशिया इनिशिएटिव इत्यनेन माध्यमेन मुक्त पारदर्शी ऊर्जा व्यापारं सुदृढं कर्तुं कृतसंकल्पः अस्ति। अस्मिन्नेव कार्यक्रमे उभाभ्यां प्रधानमन्त्रिभ्यां हरियाणा राज्यस्य खरखौदा स्थिते मारुति सुजुकी संस्थायाः चतुर्थस्य वाहन निर्माण संयंत्रस्य संयुक्त रूपेण उद्घाटनं कृतम्।
1: भारत जापान संबंध वाकई बहुत स्पेशल है। हमारी इकोनॉमिक पार्टनरशिप की सफलता के कई उज्जवल उदाहरण है। अभी अभी हमने हरियाणा के खरखौदा में मारुति सुजुकी के नए प्लांट का उद्घाटन किया। आज पूरे विश्व में सुजुकी की 2/3 कार्स भारत में बनती है और 100 से अधिक देशों को एक्सपोर्ट होने जा रही है।
0: संस्कृत वार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि समुपलब्धो भविष्यति। संयुक्त राष्ट्र महासभायां अन्ताराष्ट्रिय आतंकवादं विरुध्य व्यापक अभिसमयस्य कृते भारतस्य कश्चन चिरलम्बित प्रस्तावः समर्थितः। संयुक्त राष्ट्रस्य वैश्विक आतंकवाद विरोधी रणनीतेः नवम समीक्षायां या च 43.1% मतैः अंगीकृता। तत्र सदस्य देशाः आदिष्टाः यत् ते विगत त्रिदशकेभ्यः भारतेन प्रस्तावितस्य अस्य अभिसमयस्य कृते अन्तिम रूपं प्रदातुं पूर्ण प्रयत्नान् विदद्युः। वार्षिकस्याः श्री अमरनाथ जी यात्रायाः कृते 22.8 million तीर्थयात्रिणां प्रथम समूहं जम्मू नगरस्य भगवती नगर यात्री निवास आधार शिविरात् विस्तृत सुरक्षा व्यवस्थायां हरितध्वजं प्रदर्श्य उपराज्यपालेन मनोज सिंहावर्येण अद्य प्रेषितम्। देशस्य विभिन्नेभ्यः भागेभ्यः तीर्थयात्रिणः पवित्र यात्रायां भागग्रहणाय जम्मू नगरम् आगच्छन्तः सन्ति। केन्द्रीय ग्रामीण विकास कृषि कृषक कल्याण मन्त्री शिवराज सिंह चौहानः अवदत् यत् विकसित भारत रोजगार इत्यस्य तथा आजीविका मिशन इत्यस्य प्रत्याभूतिः वीबीजी रामजी अधिनियमः 20-25 आजीविका सुनिश्चिततायाः ग्रामीणाजीविकायाः सुदृढीकरणस्य तथा च देशस्य ग्रामाणां विकासस्य गतिं वर्धयितुं प्रमुखं पदक्षेपः अस्ति। अद्य नैऋत्य प्रावृट्कालः सम्पूर्णे दिल्ली नगरे गुजरातस्य केषुचित् भागेषु उत्तरप्रदेशस्य शेषभागेषु मध्यप्रदेशस्य अधिकांशभागेषु हरियाणा पंजाब प्रदेशयोः राजस्थानस्य केषुचित् भागेषु च अग्रे प्रवर्धितः। राष्ट्रिय राजधान्यां निम्नवृष्ट्या उष्ण आर्द्रस्थित्यां न्यूनता आगता। फीफा विश्वकप क्रीडायाम् अमेरिका देशः 2020 वर्षानन्तरं प्रथमवारं नॉकआउट चरणे विजयं पञ्जीकृतवान्। बोस्निया हर्जेगोविना देशौ 2-0 पराजितवान्। बेल्जियम देशः अपि सेनेगल देशस्य उपरि अतिरिक्त समयस्य विजयेन राउंड ऑफ 16 इत्यस्मिन् प्रविष्टवान् इति वार्ताः।
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:30. సమాచార దర్శిని. సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. హైదరాబాద్ ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ హైదరాబాద్లో నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్ పరీక్షల ఉచిత శిక్షణకు ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి జి రజిత మరియు ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ దేవిదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షల లోపు మించరాదని, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 12వ తేదీ వరకు ఉందని తెలిపారు. దరఖాస్తులను వెబ్సైట్లో tsstudycircle.co.in అనే వెబ్సైట్లో పొందుపరచాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష 19వ తేదీ జూలై 19వ తేదీ రోజున నిజామాబాద్లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 0402354-6452 మరొక నెంబరు 9912-22-7425 అనే నెంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూళ్లను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటికి సందర్శనకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుందని, ఇందులో భాగంగా బిఎల్ఓ రుక్మిణి, సూపర్వైజర్ హరీష్ రెడ్డిలు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీసు జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి గారిని కలిసి ఎన్యుమరేషన్ ఫారంలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యుమరేషన్ ఫారం అందించినట్లుగా ఆన్లైన్ ద్వారా బిఎల్ఓ ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బిఎల్ఓలకు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ గారు పాల్గొన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

స్నేహితాలు విందాం. స్నేహితాల్లో ముందుగా విందాం కోర్ట్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి సమీరా భారద్వాజ్ పాడిన పాట విందాం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

విన్న పాట నేను శైలజ సినిమా కోసం కార్తీక్ పాడిన పాట విన్నారు. తర్వాత పాట రంగ్డే సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట విందాము.

విన్నవారితో సినేహితల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో రాష్ట్ర వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏక పంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగనిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాల పరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాల పరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి. అనువైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకొని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనంలో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు తైలం, 75% WP లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిలిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫైనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఎమిడాక్లోపిడ్ 600 FS విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం జూన్ 15 నుండి జూలై 1 వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45x10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30x10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసి 1 లీటరు ఎకరానికి లేదా డైక్లోసులం 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచ్చికారి చేసుకుంటే సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా వెదజల్లుకున్నట్లయితే గృహ అవసరాలకు పచ్చి రొట్టెగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5-2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు, అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటల్లో పెండి మిథాలిన్ 1-1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచ్చికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసర మినుమును సాల పద్ధతిలో, కందిని బోదెల పద్ధతిలో విత్తుకున్నచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడొక పాట విందాం.

0: ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు.

103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలలో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరుకు పంట సాగు గురించి వివరాలు తెలియజేస్తారు పి శ్యామలాదేవి గారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు ఉన్న స్నేహితులు వింటారు. 8:30 లలిత గీతాలు వింటారు. 8:45 హిందీలో వార్తా ప్రసారం, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:30 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమం ప్రసారమవుతాయి. 10:00 అలనాటి గీతాలు మధుర గీతాలు వింటారు. 10:30 ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళా T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు హిందీ ఆంగ్ల భాషల్లో. 11:00 హిందీలో వార్త ప్రసారం, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో 6:00 హిందీలో వార్త ప్రసారం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిజనని కార్యక్రమంలో దేవి స్తుతి వింటారు, 6:40 సూక్తి సుధను వినిపిస్తారు షేక్ హుస్సేన్ గారు, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత్ లహరి.

కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రబోధ గీతంతో. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:58 తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో మానసిక వ్యాధుల వైద్యపుణులు డాక్టర్ రవితేజ గారు శ్రోత సలహాలు సూచనలు తెలియజేస్తారు. 8:15 హిందీలో వార్తా ప్రసారం ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 మహిళావాణి కార్యక్రమంలో పెరటి మొక్కల పెంపకం గురించి తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పి శారద గారు తెలియజేసే వివరాలు వింటారు. 9:00 హృదయ రాగాలు, 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చలనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళుతుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభి అభి హమ్నే హర్యానా కే ఖర్ఖోదా మే మారుతి సుజుకీ కే నయే ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కీ ఎక్స్పర్టీజ్ ఔర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఔర్ స్కేల్ కే సాథ్ జుడ్తీ హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధా రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్దికి కొత్త వేగాన్ని, బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామ

0: గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబీజీ రామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
1: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 151,282 करोड़ रुपया.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేనైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 నుండి 18 లోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి 1వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6 కోట్ల 54 లక్షల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో చెరుకు పంట సాగు గురించి వివరాలు తెలియజేస్తారు పి శ్యామలాదేవి గారు.
1: మన దేశంలో చెరకు వ్యవసాయం అధిక వ్యయంతో కూడినదిగా ఉంది. ఖర్చులు ఎక్కువ అవుతుండటం వల్ల రైతులకు మిగిలేది నానాటికి తీసుకట్టుగా తయారవుతోంది. చెరకు ఉత్పత్తి వ్యయం అధికమవుతున్నందువల్ల చక్కెర ఉత్పత్తి వ్యయమూ పెరుగుతోంది. భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి చక్కెర ధర అనేక ఇతర దేశాల చక్కెర ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ముడిసరుకు ధర అధికంగా ఉన్నందువల్ల తమ లాభాలు తగ్గుతున్నాయని, అనేక సందర్భాల్లో భారీగా నష్టాల పాలు కావలసి వస్తుందని దేశంలో చాలా చక్కెర కర్మాగారాల వారు చెబుతున్నారు. మరి దేశంలో చక్కెర పరిశ్రమకు ముడి పదార్థమైనటువంటి చెరకును ఉత్పత్తి చేయడంలో ఖర్చు తగ్గించుకునేందుకు గల అవకాశాలను వెతుక్కోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి దీనికి తక్కువ ఖర్చుతో కూడిన టెక్నాలజీలను చేపట్టవలసి ఉంటుంది. అదృష్టవశాత్తు అందుకు తగినటువంటి ఎన్నో టెక్నాలజీలు ఉన్నాయి. మరి వాటిని కాస్త మెరుగుపరిచి ఆచరించినట్లయితే ఉత్పాదకతకు భంగం కలగనివ్వకుండానే చెరకు వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవచ్చు. చెరకు పంట దిగుబడి ప్రస్తుతం ఉన్నదానికంటే తగ్గకుండా వ్యవసాయ ఖర్చులు తగ్గించుకోవడానికి మాత్రమే దోహదపడేవే ఖర్చు తగ్గించే టెక్నాలజీలు అనిపించుకుంటాయి. వాటిని అనువైన టెక్నాలజీలు అని కూడా అంటారు. చెరకు వ్యవసాయంలో ఖర్చును పొదుపు చేయడానికి దోహదపడే టెక్నాలజీలు చాలా ఉన్నాయి. అయితే ఆయా ప్రాంతాల్లో విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితుల్లో చెరకు వ్యవసాయం సాగించబడుతున్న మన దేశంలో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో గల నిర్దిష్ట పరిస్థితులకు తగినట్లుగా వాటిని మెరుగుపరిచి రైతుల ముందుంచాలి. విస్తరణ విభాగంలోని శాస్త్రవేత్తలు, చెరకు అభివృద్ది విభాగంలోని వారు, అభ్యుదయ కర్షకులు దీక్షతో కృషి సాగిస్తేనే ఇది నెరవేరుతుంది. చెరకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించడానికి దోహదపడే టెక్నాలజీలతో ఆచరణలో సాధ్యమైనటువంటి కొన్నింటిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విత్తనంపై ఖర్చు ఎలా తగ్గించుకోవాలి? చెరకు వ్యవసాయానికయ్యే మొత్తం ఖర్చులో 16-18% విత్తనం కోసం ఖర్చయ్యేది. అందువల్ల ఖర్చు తగ్గించుకునే సందర్భంలో ప్రయత్నం జరగవలసిన అంశాల్లో ఇది కూడా ఒకటి. ఒక ఎకరం విస్తీర్ణంలోని చెరుకు తోట నరికినప్పుడు సుమారుగా 40,000 చెరుకు గడలు వస్తాయి. అంటే ఎకరం విస్తీర్ణంలో సుమారు 16,000 కళ్లు గల ముచ్చెలను నాటితే సరిపోతుంది. ఎందుకంటే చెరకు పైరుకు ఎక్కువ పిలకలు పెట్టే సామర్థ్యం ఉంది. కాబట్టి ఆచరణలో ఎకరానికి 60,000 కళ్లు గల ముచ్చెలను 2 కళ్ల ముచ్చెలైతే 30,000, 3 కళ్ల ముచ్చెలైతే 20,000 చొప్పున నాటడం జరుగుతుంది. నాటిన మొగ్గలకు రెట్టింపు కర్రలు వస్తాయి. అందులో సగానికి సగం నశించిపోతాయి. మిగిలిన సగమే మిల్లుకు తోలడానికి అనువైన గడలుగా తయారవుతాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టెక్నాలజీలను అనుసరించడం ద్వారా చెరకు తోట నాటడానికి ఉపయోగించే మొత్తం చెరకు ముచ్చెల సంఖ్య తగ్గించుకోవచ్చు. తద్వారా విత్తన ఖర్చులో ఆదా కూడా చేయవచ్చు. 1. ఒంటికన్ను ముచ్చెలను పొలంలో నాటడం. 2. నారుమళ్లు పెంచి అందులోని మొక్కలను పొలంలో దూరదూరంగా నాటటం. ఇక 3. పాలిథిన్ సంచుల్లో చెరకు నారు పెంచి ఆ నారును పొలంలో దూరదూరంగా నాటటం. ఇక 4. చెరకు గడ నుండి కళ్ల వరకు చెక్కు తీసి పొలంలో నాటటం, చిప్ బడ్ పద్ధతి అంటారు. ఇక 5. చెరకు గడ నుండి కళ్ల వరకు చెక్కి తీసి వాటిని ఉపయోగించి పాలిథిన్ సంచుల్లో నారు పెంచి ఆ నారును పొలంలో నాటుకోవడం. నాణ్యమైన చెరకు ముచ్చెలను ఉపయోగించటం, బాగా మొలకెత్తడానికి అనుకూల పరిస్థితి ఉండేటట్లుగా చూడటం ద్వారా 2 కళ్ల ముచ్చెలు లేదా 3 కళ్ల ముచ్చెలను ఉపయోగించి ఆనవాయితీగా అనుసరించే పద్ధతుల్లో చెరకు నాట్లతో కూడా ఖర్చులో పొదుపు సాధించవచ్చు. 2 కళ్ల ముచ్చెలను ఎకరానికి 30,000 చొప్పున నాటడానికి బదులుగా 24,000 నాటినట్లయితే సరిపోతుంది. అందువల్ల ఖర్చు తగ్గుతుంది. చెరకు వ్యవసాయంలో కీలకమైన అంశాల్లో ప్రధానమైనది ఎరువు వేయటం. చెరకు వ్యవసాయానికి అయ్యే మొత్తం ఖర్చులో సుమారు 16% ఎరువులు వేయటానికే అవుతుంది. చెరకు పంట దిగుబడిని పెంచడానికి ఎరువులు వేయటం తప్పనిసరి. అందువల్ల పంట దిగుబడులకు ఏ విధమైన నష్టమూ జరగకుండా ఎరువు వేయటంలో పొదుపు సాధించడానికి మనం ఇప్పుడు కొన్ని మెళకువలు తెలుసుకుందాం. జీవన ఎరువుల వాడకం. అజోస్పెరిలం, అసెటోబాక్టర్, ఫాస్పోబాక్టీరియా వంటి జీవన ఎరువులు వినియోగించడం వల్ల ఎరువుల మోతాదులో పొదుపు సాధ్యమవుతుంది. అజోస్పెరిల్లం లేదా ఆజిటోబ్యాక్టర్ను ఉపయోగించి ఎకరానికి 20 నుండి 30 కిలోల వరకు నత్రజనిని ఆదా చేయవచ్చు. దీనికి ఎకరానికి 2 నుండి 4 కిలోల వరకు అజోస్పెరిల్లం వాడవలసి ఉంటుంది. ఆ విధంగా వాడేటటువంటి జీవన ఎరువులకయ్యే ఖర్చు ఎకరానికి 20 నుండి 40 రూపాయలు కాగా, అందువల్ల పొదుపు చేసేటటువంటి 20 కిలోల నత్రజనిని అందించడానికయ్యే రసాయన ఎరువు ఖరీదు సుమారుగా 120 రూపాయలుంటుంది. ఈ విధంగా చెప్పుకోదగ్గ పరిమాణంలో నత్రజని ఎరువును తగ్గించుకోవడం ద్వారా వ్యవసాయ ఖర్చులో పొదుపును సాధించవచ్చు. రసాయనిక ఎరువు మోతాదు తగ్గించి దాంతోపాటే అజోస్పెరిల్లం కూడా వేసినట్లయితే, రసాయనిక ఎరువు ఒక్కటే పూర్తి మోతాదులో వేసినప్పటికంటే చెరుకు పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. అందువల్ల ఎరువు ఖర్చు తగ్గటమే కాకుండా ఉత్పాదకత పెరుగుతుంది. ఒక టన్ను చెరుకు ఉత్పత్తి చేయడానికయ్యే ఖర్చు తగ్గుతుంది. కొందరు శాస్త్రవేత్తలు అసిటోబ్యాక్టర్ను నల్ల యూరియాగా పేర్కొన్నారు. నత్రజనికిచ్చేటటువంటి రసాయనిక ఎరువుల మోతాదులో ఆదా చేయడానికి ఇది దోహదపడేటంత ప్రయోజనం దీనికిందని వారు గుర్తించారు. అయితే అసిటోబ్యాక్టర్ వాడకాన్ని గురించి ఖచ్చితమైన సిఫార్సు చేసే ముందు మరింత అధ్యయనం జరగవలసి ఉంది. జీవన ఎరువులు వాడినప్పుడు చెరకు పైరు నుండి వచ్చేటటువంటి స్పందన తీరు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చెరకు రకం, నేల తరహా, ఇరిగేషన్, నేలలో గల సేంద్రియ పదార్థం, నేల తీరు, వీటన్నింటినీ మించి జీవన ఎరువు నాణ్యతను బట్టి స్పందన మారుతూ ఉంటుంది. మంచి పేరున్న సంస్థలచే ఉత్పత్తి చేయబడినటువంటి జీవన ఎరువులని వాడుకోవాలి. ఫాస్ఫోబ్యాక్టరిన్ వల్ల పైరుకు భాస్వర లభ్యత అధికమవుతుంది. నేలలో ఉన్న నత్రజని నుండి వేసిన ఎరువులోని నత్రజని నుండి కూడా పైరు మరింత ఎక్కువ భాగాన్ని వినియోగించుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. భాస్వరపు ఎరువు మోతాదులో సుమారు 25% మేరకు ఆదా చేయడం సాధ్యమవుతుంది. చెరుకు నాటిన తర్వాత 30వ రోజున 60వ రోజున అజోస్పెరిల్లం వేసుకోవాలి. ఫాస్ఫోబ్యాక్టరిన్ను చెరుకు నాటిన సమయంలో కానీ, నాటిన తర్వాత 10 నుండి 20 రోజులలోపు కానీ ఎకరానికి 4 కిలోల చొప్పున వేయాలి. ఇక సేంద్రియ ఎరువులు. చక్కెర కర్మాగారాల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి ఫిల్టర్ మట్టి పైరుకు పోషకాలను అందించే ప్రధానమైన వనరుల్లో ఒకటిగా ఉపయోగపడుతుంది. ఫిల్టర్ మట్టిని వేయటం ద్వారా నత్రజని, భాస్వరం, పొటాషులను గణనీయమైన స్థాయిలో ఆదా చేయవచ్చు. ఫిల్టర్ మట్టిని ఎకరానికి 4 నుండి 6 టన్నుల వరకు వేయవచ్చు. ఎకరానికి 4 టన్నుల చొప్పున ఫిల్టర్ మట్టి వేసినట్లయితే 28 కిలోల నత్రజని, 84 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ లభిస్తాయి. అంతేకాకుండా కాల్షియం, సూక్ష్మ పోషక పదార్థాలను కూడా సమకూరుస్తుంది. అయితే ఫిల్టర్ మట్టిని తాజా స్థితిలో పొలానికి అందించకూడదు. 1-2 మాసాలు ఆరిన తర్వాత మాత్రమే పొలంలో వేసుకోవాలి. మైక్రోబులను ఉపయోగించి కంపోస్టు చేయడం వల్ల ఫిల్టర్ మట్టి పోషక విలువ ఇంకా పెరుగుతుంది. పశువుల ఎరువు వేయటం ఏనాటి నుండో ఆనవాయితీగా ఉన్నదే. అయితే పశువుల సంఖ్య అంతకంత తగ్గిపోతుండటంతో ఇప్పుడు పశువుల ఎరువు తగినంతగా లభ్యమవటం లేదు. అయినా పశువుల ఎరువును తగినంత మోతాదులో వేసిన చోట చెరుకు పంట దిగుబడులు అధికంగానే వస్తున్నాయి. సాధారణంగా పశువుల ఎరువును పొలం అంతటా విరజిమ్ముతూ ఉంటారు. దానికి భిన్నంగా చెరుకు నాటడానికి ముందు బోదెల్లో వేసినట్లయితే చెరుకు పైరుకు అది బాగా పనికి వస్తుంది. వేసిన ఎరువు నుండి భాస్వర లభ్యత అధికమవుతుంది. ఇక పంటల అవశేషాల వినియోగం. చెరకు తోటల్లో భారీ పరిమాణంలో పంట అవశేషాలు లభ్యమవుతాయి. అందులో చెరకు చెత్త ప్రధానమైంది. ఈ అవశేషాల్లో పైరుకు అవసరమైనటువంటి పోషకాలు గణనీయమైన స్థాయిలో అందుతాయి. ఎకరానికి 2 టన్నులు చొప్పున చెరకు చెత్త వేయవచ్చు. తద్వారా సుమారుగా 7 కిలోల నత్రజని, 2.6 కిలోల భాస్వరం, 13 కిలోల పొటాష్ లభ్యమవుతాయి. చెరకు చెత్తను చాళ్ల మధ్యన పరచటం వల్ల నేలలో తేమను నిలిపి ఉంచటం, కలుపును అదుపు చేయటం, నేలకు సేంద్రియ పదార్థాన్ని సమకూర్చడంతో పాటు పోషకాలు అందుతాయి. చెరకు వేర్లు, మోళ్లు ఎకరానికి 2 టన్నుల దాకా ఉంటాయి. రోటోవేటర్ను ఉపయోగించి వాటిని నేలలో కలిపివేయవచ్చు. పచ్చిరొట్ట ఎరువులు. పంట మార్పిడిలో భాగంగా వేసే పచ్చిరొట్ట పైర్లు చెరకు పైరుకు నత్రజనిని, భాస్వరాన్ని సమకూరుస్తాయి. పప్పు జాతులకు చెందిన ఏదైనా పైరును వేసినట్లయితే ఆ తర్వాత చెరకు పైరుకు వేయవలసినటువంటి నత్రజని ఎరువులో ఎకరానికి 20 కిలోల వరకు తగ్గించవచ్చు. పచ్చిరొట్ట పైరును పూత దశ వరకు పెరగనిచ్చి నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్ట పైరును అంతర పంటగా కూడా చేపట్టి కలియదున్నవచ్చు. అందువల్ల కూడా చెరకు పైరుకు అదనంగా మరికొంత నత్రజని లభ్యమవుతుంది. ఆ విధంగా నత్రజనిని భాస్వరాన్ని ఆదా చేయవచ్చు. పప్పుజాతి పైరుకు ముందు వేసిన పైర్ల వల్ల కూడా ఆ తర్వాత వేసే చెరకు పైరుకు నత్రజని కొంతమేరకు సమకూరుతుంది. ఉదాహరణకు వేరుశనగ పైరు వల్ల ఎకరానికి 20 నుండి 24 కిలోల వరకు లభిస్తుంది. అందువల్ల చెరకు పైరుకు అవసరమయ్యే నత్రజనిలో కొంత భాగం అందుతుంది. వేసిన ఎరువు పైరుకు బాగా ఉపయోగపడేటట్లు జాగ్రత్త వహించడం ద్వారా ఎరువుల మోతాదులను చెప్పుకోదగినంతగా తగ్గించుకోవచ్చు. అలాగే నత్రజనిని నెమ్మది నెమ్మదిగా విడుదల చేసే ఎరువుల వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ నత్రజని ఎరువులు నీటిలో బాగా కరుగుతాయి. ఆ నీరు నేలలోకి ఇంకిపోవడం, ఆవిరైపోవడం వల్ల ఆ ఎరువులలోని నత్రజని కొంత వృధా అవుతుంది. యూరియా సూపర్ గ్రాన్యూల్స్, యూరియా ఫార్మల్డిహైడ్ వంటి కొన్ని ఎరువులు నత్రజనిని నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తాయి. నత్రజని వృధా అవటం అనే సమస్యను అలాంటి ఎరువులను ఉపయోగించడం ద్వారా అధిగమించవచ్చు. అయితే వాటిని వాడటం అనేది మార్కెట్లో వాటి లభ్యత, అవి బాగా పనిచేయగలగడం వంటి వాటిపైన ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికైతే అందులో యూరియా సూపర్ గ్రాన్యూల్స్ మాత్రమే లభ్యమవుతున్నాయి. యూరియాలో వేపపిండి కలిపినా, తారు కలిపినా యూరియా గుళికలకు పైపూతగా అవి ఉపయోగపడతాయి. అలా కలిపిన యూరియా నుండి నత్రజని విడుదల నెమ్మది నెమ్మదిగా జరుగుతుంది. యూరియాలో నత్రజని వృధా అయిపోకుండా నివారించడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఇది ఎంతో ప్రయోజనకరమైంది, సులువైంది, ఖర్చు తక్కువ కూడా. 4 పాళ్లు యూరియా, 1 పాలు వేపపిండి కలిపి ఒక రోజంతా నీడన ఉంచి ఆ తర్వాత పొలంలో వేయవలసి ఉంటుంది. వేపపిండి యూరియాలో కలిపేటప్పుడు కొద్దిగా కిరోసిన్ ఆయిల్ను తోడు చేయటం వల్ల బాగా కలవటానికి తోడ్పడుతుంది. యూరియాలో తారు కలపడం వల్ల కూడా నత్రజని నెమ్మది నెమ్మదిగా విడుదలవుతుంది. 50 కిలోల యూరియాకు 10 లీటర్ల తారు, 1/2 లీటరు కిరోసిన్ ఆయిల్ కలిపితే సరిపోతుంది. ఇక ఆమ్ల లక్షణం కలిగినటువంటి భూముల్లో రాక్ ఫాస్పేట్ ఉపయోగపడుతుంది. అయితే చెరకు పైరు వేసే భూముల్లో కూడా దీనిని చాస్పో బ్యాక్టీరియాతో పాటు లేదా సేంద్రియ ఎరువులతో పాటు మూడింటిని కలిపి కానీ వేయవచ్చు. పైరుకు అవసరమయ్యే భాస్వరంలో 50% రాక్ ఫాస్పేట్ రూపంలో ఇవ్వవచ్చు. పొలాలకు సాధారణంగా వేసేటటువంటి భాస్వరపు ఎరువుల కంటే రాక్ ఫాస్పేట్ ఖరీదు చాలా తక్కువ. అంతేకాకుండా ఎరువుతో కూడినటువంటి ద్రావణాన్ని పైరు మీద స్ప్రే చేసినట్లయితే అందులోని పోషక పదార్థాలు మొక్కలు స్వీకరించగలవు. ఈ పద్ధతి వల్ల పోషక పదార్థాలు మొక్కకు తక్షణమే అందుతాయి, వృధా పోయేదేమీ ఉండదు. ఈ పద్ధతి ద్వారా హెచ్చు పరిమాణంలో పోషకాలను అందించడం సాధ్యపడదు. పోషకాలను స్వల్ప మోతాదుల్లో పదే పదే అందించడానికి వీలుపడుతుంది. పైరుకు అవసరమయ్యే మొత్తం నత్రజనిలో సుమారు 25% వరకు పైరు మీద ఎరువు ద్రావణాన్ని స్ప్రే చేయడం ద్వారా అందించవచ్చు. పైరు బాగా దుబ్బు చేసిన తర్వాత పైరు పెరిగే దశలో ఈ పని చేయవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా నత్రజని మోతాదులో 25% మేరకు పొదుపు చేయడం సాధ్యమవుతుందని ఒక ప్రయోగంలో నిర్ధారితమైంది. నత్రజని మోతాదులో పొదుపుతో పాటు చెరకు పంట దిగుబడిలోనూ చెప్పుకోదగినంత పెరుగుదల కూడా ఉండటంతో ఈ పద్ధతి లాభదాయకంగా నిరూపించుకుంది. అందించదలిచినటువంటి పోషకాలనిచ్చే ఎరువుతో 2.5% ద్రావణాన్ని తయారు చేసి పైరు మీద స్ప్రే చేయాలి. చెరకు నాటిన తర్వాత 90వ రోజున

0: నూట ఐదవ రోజున, 120వ రోజున మొత్తం 3 దఫాలు స్ప్రే చేయాలి. యూరియా ద్రావణాన్ని 5% సాంద్రతలో స్ప్రే చేయవచ్చు. నీటి ఎద్దటి పరిస్థితుల్లో, దుర్భిక్ష పరిస్థితుల్లో ఈ విధంగా స్ప్రే చేసే పద్ధతి ప్రత్యేకించి ప్రయోజనంగా ఉంటుంది. యూరియా, పొటాషియం క్లోరైడ్ రెండింటినీ 2.5% సాంద్రతలో చెరకు పైరు మీద స్ప్రే చేయడం ఎంతో ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతి ద్వారా భాస్వరాన్ని చెరకు పైరు మీద స్ప్రే చేయడం ఆచరణ సాధ్యమేనని ఇటీవలి పరిశోధనలు నిరూపించాయి. ఇక భూసార పరీక్షలు నిర్వహించి ఆ పరీక్షా ఫలితాల ప్రాతిపదికపైన ఏ ఎరువు ఎంత అవసరం అనేదాన్ని నిర్ణయించుకోవాలి. ఎరువు వేయడం ద్వారా పొదుపు సాధించవచ్చు. నేలల నుండి లభించే పోషకాలను దృష్టిలో ఉంచుకోవడానికి ఈ పద్ధతి వల్ల అవకాశం ఏర్పడుతుంది. ఇక కూలీ ఖర్చులో పొదుపు. చెరకు వ్యవసాయంలో శారీరక శ్రమకు ప్రాధాన్యత ఉంది. కూలీ ఖర్చు ప్రధానమైన ఖర్చుల్లో ఒకటిగా ఉంది. కూలీ ఖర్చు అంతకంతకు ఎక్కువ అవుతోంది. పరిశ్రమల్లో నిర్మాణ పనులు మొదలైన వాటిల్లో ఎక్కువ ఆదాయం వస్తున్నందువల్ల చెరకు ఇంకా ఇతర వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉంది. చెరకు నాట్ల సమయంలోనూ, చెరకు నరికే సమయంలోనూ కూలీల కొరత తీవ్రంగా ఉంటుంది. అందువల్ల చెరకు నరకడానికి టన్నుకు 100 రూపాయల దాకా ఖర్చవుతుంది. వ్యవసాయ పనుల్లో మానవ శ్రమ అవసరాన్ని తగ్గించేటటువంటి పరికరాలను వాడుకలోకి తేవడం అవసరం ఉంది. ఎంపిక చేసిన కొన్ని వ్యవసాయ పనుల విషయంలో పాక్షికంగా యంత్రాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నించడం మంచిది. లక్నో వద్ద గల భారతీయ చక్కెర పరిశోధన సంస్థ వారు చెరకు వ్యవసాయంలో ఉపయోగపడేటటువంటి పలు యంత్రాలను రూపొందించి పరీక్షించారు. అందులో చెరకు గడలను నాటడానికి అనువైన ముచ్చెలుగా నరికే యంత్రం, చెరకు ముచ్చెలను నాటే యంత్రం, మోడు చెక్కే పరికరం, విత్తనంతో పాటు ఎరువు వేసే పరికరం, రసాయనిక ఎరువులు వేయటానికి ఎద్దులు లాగే పరికరం, కలుపు తీసి నేలలో కలయదున్నడానికి గాను ఎడ్లు లాగే పరికరం, ఇలాంటి యంత్ర పరికరాలను అక్కడ రూపొందించారు. పొలాల్లో పనిచేయించి వాటి పనితీరును పరిశీలించారు. చెరకు పైరు వేయడానికి, నేలను స్థిరపరచడానికి ఎంతగానో ఉపయోగపడే సాధనం రోటోవేటర్. కలుపు తీత సాధారణంగా కూలీల చేతనే చేయిస్తారు. అది ఖర్చుతో కూడిన పని. కలుపు మందులను వాడటం ద్వారా ఈ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చు. చెరకు పైరు మొలకెత్తడానికి ముందే అడ్రాజిన్ స్ప్రే చేయడానికి ఎకరానికి 300 నుండి 400 వరకు ఖర్చవుతుంది. కలుపు తీతకు 60 మంది పనివారికి కూలీ 2,500 రూపాయలు అవుతుంది దాదాపుగా. అంతేకాకుండా సమయానికి కూలీలు దొరకడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇకపోతే చెరకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించుకోవడానికి అనుసరించవలసిన ఈ పద్ధతులతో పాటు ఏమాత్రం ఖర్చు లేని మెళకువలు కొన్ని ఉన్నాయి. వాటిని ఆచరించి ప్రయోజనం పొందవచ్చు. తద్వారా చెరకు పంట ఉత్పాదకత మెరుగవుతుంది, లాభదాయకత పెరుగుతుంది. మరి తగిన సమయంలో చెరకు నాటుకోవాలి. నాణ్యమైన చెరకు ముచ్చెలను నాటాలి. ఎరువును అవసరమైన మేరకే పరిమితం చేయాలి. సాధారణంగా కొందరు రైతులు అవసరానికి మించి ఎరువులు వేస్తూ ఉంటారు. ఆ పద్ధతి మంచిది కాదు. ఎరువు వేసే సమయంలో ఎరువు వేయటం తగిన సమయంలో జరగాలి. తగిన సమయంలోనే చెరకు నరకాలి. కార్షి చేయడము సకాలంలో జరగాలి. ఇలాంటి మెళకువలు పాటించినట్లయితే చెరకు వ్యవసాయంలో మంచి ఫలితాల సాధనకు దోహదపడుతుంది. పైగా వాటిని పాటించడానికి అయ్యే ఖర్చు కూడా ఏమీ లేదు. చెరకు వ్యవసాయంలో ఖర్చు తగ్గించడానికి, లాభదాయకత పెంచడానికి సమగ్ర దృష్టితో కూడినటువంటి ఇలాంటి చర్యలు ఎంతో అవసరం. మరి చెరకు నాటే రైతు సోదరులందరూ ఈ విషయాలను గమనించుకోవాలి.
1: ఇంతవరకు చెరుకు పంట సాగు గురించి పి శ్యామలదేవి గారు ఇచ్చిన వివరాలు విన్నారు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: अरे सुन तो.
3: मुझे क्या सुनाना चाहते हो? जो सुनाओ मेरी सौतन को.
2: किसको?
3: अरे वही तुम्हारा मोबाइल फोन जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
2: अच्छा ये बात है.
3: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
2: अब तो झट से बात हो जाती है.
3: ऐसा क्या?
4: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
2: हाँ
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.

మేలుదరకు కిసాన్ వాణి వ్యవసాయదారులకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి, రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 ఏళ్ల కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
1: నమస్కారం అండి.
0: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
1: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని, వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అవుతాయో ఆ టెక్నాలజీస్, అంటే మనకు ఉన్న పంటల మీద, పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న, అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక పావెకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో, చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏ, అంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా ఒక ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో చేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందనుకోండి, దాని తర్వాత మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావెకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు, ఆ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయడం, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరికి పంపిస్తారు. అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరికి తీసుకెళ్తాం. సో విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడము, లేకపోతే ఆ మందనే అందుబాటులో ఉండకపోవడము, ఆ రకం యొక్క అందుబాటులో లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
0: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు, రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో, దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
1: మీరు అన్నట్టు NFSM స్కీమ్ ఏదైతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్,

0: దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి ఎన్ఎఫ్ఎస్ఎం అండ్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి ఎన్ఎఫ్ఎస్ఎం ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన హైదరాబాద్కి వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్కి వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమవుతుందంటే మనం రైతులకు ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడిని ఇచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్ కు అనుగుణంగా ఒకటి నుంచి రెండు ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్ లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులకు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసి అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతనైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా ఒక్క గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం కాబట్టి మనం ఆదిలాబాద్లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తూ వచ్చినాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటి అని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక వల్ల ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏదంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికీ ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమళ్ళ పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం, అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే కానీ ఇరిగేషన్ పైప్ ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్లు ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము, అదే విధంగా వర్మి కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మి బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్ళు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను, మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకొని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్ళకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంది, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం. కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏమేయాలా దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్లకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దానిలో భాగంగా మనము వాళ్లకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్. అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మనది ఏదైనా
1: ఆధారిత పదార్థాలను తయారు చేయాలి,
0: కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు, వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లాంటి పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్, మనం ఎట్లనైతే ట్రైబల్ సప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నానో, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటాం అండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో, అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గుర్రు లాంటివి ఇవ్వలేదు. ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాటిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక. అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేళుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారా?
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిగుబడులు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడుల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రమే వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం, అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి. కాబట్టి ఈ ఎత్తుమడుల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాలువల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతోపాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానీ ఇవ్వని అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం. అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022 వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది సాగు వివరాలు సాటిలైట్ సర్వే ద్వారా, అది ఇప్పుడు 2025 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమల్ల పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటి నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం ఇలాంటి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణం కనుగొన మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండి.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాదు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టాలెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి

ఈనాటి అభిరుచి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్నవారు కృష్ణా జిల్లా కంగిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుండి కోరుతున్నవారు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్, ప్రసాద్, రాజేందర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట ప్రియా ఓ ప్రియా సినిమా నుండి.

0: విన్న పాట మెరుపు కళలు సినిమాలోని పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, శివాజీ, కిషోర్, రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, మాస్టరీ ఇంకా వారి కుటుంబ సభ్యులు.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
2: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి. డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: డాక్టర్ సీను నాయక్, 25వ వార్షికోత్సవం.
5: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
5: సెల్ 7799090505.
4: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 2

0: వందల రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలికి మండలి ఆపరేషన్.
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును.
2: మూతబిందు, శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు.
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమంలో వింటున్న కార్యక్రమం అభిరుచి శ్రోతల కోరిన స్నేహితులు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే మీ ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001. చిరునామా మరొకసారి అభిరుచి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, నిజామాబాద్ 503001.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్నవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుండి కోరుతున్నవారు సతీష్ సుమలత సంతోష్ నిత్య సంతోషిని రాజేశం సరోజిని మాయా ప్రసాద్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కోరుతున్న పాట సంక్రాంతి సినిమా కోసం ఉదిత్ నారాయణ సాధన సర్గం పాడిన పాట విందాం.

శ్రోతలకు గమనిక. రేపు ఉదయం 7:30 నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం సంపొంది. ఇందులో మోతిబిందు, శుక్లాలు, రెటీనా సమస్యలు వాటి గురించి ప్రముఖ నేత్య వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు శ్రోతలకు సలహాలు సూచనలు తెలియజేశారు. గమనిక విన్నారు.

శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 7:58 తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం అవుతుంది. ఇందులో వివిధ రకాల మానసిక సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ప్రముఖ మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 7:58 ప్రసారమవుతుంది.

ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి. కలెక్టర్ ఇలా త్రిపాఠి. పారదర్శక ఓటర్ జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలను అనుసరిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియను అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గురువారం నుండి ఇంటింటి సందర్శనకు శ్రీకారం చుట్టారు. జూలై 24వ తేదీ వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుంది. ఇందులో భాగంగా బీఏలో రుక్మిణి సూపర్వైజర్ హరీష్ గారు గురువారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠిని కలిసి ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. వీటిని పూరించి ఒక ఫారంను తిరిగి ఇవ్వాల్సిందిగా వారు కోరారు. కలెక్టర్ నివాసాన్ని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారం అందించినట్టుగా ఆన్లైన్ ద్వారా బీఎల్ఓ ఓ మొబైల్ యాప్లో అప్డేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియకు అందరూ సహకరించాలని కోరారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం కరెక్ట్గా నింపే విధంగా చూడాలని బీఎల్ఓలకు కలెక్టర్ గారు సూచించారు. ఈ ప్రక్రియలో తహసీల్దార్ వినయ్ సాగర్ గారు పాల్గొన్నారు. ఈ సమాచారం నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయడమైనది. అభిరుచి కార్యక్రమంలో తరగతి పాట కోరుతున్నవారు రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కె గోపాల్ ప్రసాద్, రాజేందర్, మహేష్ మయూరి ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్న పాట అల్లుడు గారు సినిమా కోసం కేజీ యేసుదాస్ చిత్ర పాడిన పాట. వీరందరి కొరకుపై ఈ పాట విందాము.

వనవాస సమయంలో ఇక్కడ సాయంకాల సమయంలో కొలువుదీరిన టైంలో రాముడు తన సాయంకాల సంధ్యవార్చుకోవడానికి లింగాకారంలో ఉన్నటువంటి లింగం ఉన్నది కానీ దాన్ని అర్చించుకోవడానికి కులంలో లీను లేని సమయంలో ఆ కులను వెనుక గుడి వెనకాల భాగంలో కులను తయారేసి ఆ కులను బుగ్గ ఆ బుగ్గని తయారేసి దానిలో నుంచి నీరు తీసి స్వామివారికి అభిషేకించిన వారయ్యారు. అట్టి అభిషేక సమయంలో ఏదైతే నీటి ధారతో పోయించారో అదే నీటి ధార ఇప్పటి వరకు కూడా ఆ లింగాకారంలో ఉన్నటువంటి లింగం నుండి కిందికి వెనకాల బుగ్గగుండంలోకి వచ్చి అదే ఆకారంలో ఉన్నటువంటి నీరు ఇప్పటి వరకు కూడా ప్రవహిస్తూ ఆ నీరే ఇప్పుడు ఈ ఆలయ యొక్క ప్రత్యేకత. బుగ్గ నీరు బుగ్గ రాముడు స్థాపించినటువంటిది కావున బుగ్గ రామ లింగేశ్వర స్వామి దేవస్థానంగా నిర్వహించబడుతుంది.

ఇంతటితో అభిరుచి శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

నేంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:45 కాస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తా ప్రసారం, అనంతరం ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15 స్పాట్లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

పాట ధర్మదాత సినిమా కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. తర్వాత వినబోయే పాట అక్బర్ సలీం అనార్కలి సినిమా కోసం మహమ్మద్ రఫీ పి సుశీల ఆలపించిన గీతం విందాము.

విన్న పాట తోడి కోడళ్ళు సినిమా కోసం ఘంటసాల పాటను పాడి విన్నారు. తర్వాత వినబోయే పాట కలిసి ఉంటే కథ సుఖము సినిమా నుండి.

విన్న పాట మూగనూ సినిమా కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. విన్న పాటతో మధుర గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:30 కావస్తుంది. మరి కాసేపట్లో ఇంగ్లాండ్లో జరుగుతున్న ఐసీసీ మహిళా T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని ది ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే 2వ సెమీఫైనల్ మ్యాచ్కు సంబంధించిన హిందీ మరియు ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ಅದು
1: విన్న పాట తలంబరాలు సినిమా కోసం పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. మధుర గీతాలలో తర్వాత పాట పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమా కోసం ఏఎం రాజా పి సుశీల ఆలపించిన గీతం

విన్న పాట. సత్యకాలపు సత్తయ్య సినిమా కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. మధుర గీతాల్లో తర్వాత పాట తోటరాముడు సినిమా కోసం ఎస్పి బాలుగారు పి సుశీల ఆలపించిన గీతం విన్నాము.